ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా గారు. శ్రోతలందరికీ శుభోదయం.

0: జుల్ఫే తో వశంసి.
1: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్యకలం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ ఎస్కే గులాం అహ్మద్.
2: మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ అంటే విశ్వాసం గురించి విధముగా తెలిపినారు. ఈమాన్ విశ్వాసం అంటే నీవు అల్లాహ్ను, ఆయన దూతల్ని, ఆయన పంపిన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోకాన్ని సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా దృష్టాన్ని అంటే ఏది జరిగినా నీలైనా తీరైనా అది దైవం తరఫున జరుగుతుందని నమ్మాలి. ఈమాన్ విశ్వాసం అన్న పదానికి అర్థం ఒకరిని విశ్వసించడం అని, అందుచేత అతని మాటను సత్యమైనదని స్వీకరించడం అని అర్థం వస్తుంది. ఒక వ్యక్తి సత్యవ్రతుడని నమ్మినప్పుడే అతని మాటను ఎవరైనా అంగీకరిస్తారు. ఈమాన్కు ఊపిరి ఈ నమ్మకమే. మనిషి మోమిన్ అనగా విశ్వాసి కాగలగాలంటే అల్లాహ్ తరపు నుండి ఆయన సందేశహరుల ద్వారా వచ్చిన విషయాలన్నీ సత్యమైనవిగా విశ్వసించడం అత్యవసరం. అల్లాహ్ను విశ్వసించడం అంటే ఆయన నిత్యుడని, ఆయన విశ్వకర్త అని, నిఖిల జగత్తు నిర్వహణను నిర్విరామంగా కొనసాగించే ప్రభు అని, ఈ సృష్టి క్రియలోనూ ఈ నిర్వహణలోనూ ఆయనకు ఎవరూ తోడు లేరని, ఆయనకు ఎవరూ సాటికారని అంగీకరించడం. ఆయన ఉనికి అన్ని లోపాలకు దోషాలకు అతీతమైనదని, ఆయన సకల సద్గుణ సంపన్నుడైన స్వామి అని, సకల శుభాలకు సరోవరమని ఒప్పుకోవడం. దైవదూతలను విశ్వసించడం అంటే వారి ఉనికిని గుర్తించడం, వారు పరిశుద్ధులని నమ్మడం, వారు దైవాజ్ఞాన్ని ఉల్లంఘించలేరని, సదా దైన దాస్యంలో నిమగ్నులై ఉంటారని, విశ్వాసపాత్రులైన దాసులుగా అనునిత్యము స్వామి ఆజ్ఞల్ని పాలించడానికి సంసిద్ధులై ఉంటారని, ప్రపంచంలో సత్కార్య పరాయణులైన మనుషుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారని విశ్వసించడం. దైవ గ్రంథాలను విశ్వసించడం అంటే అల్లాహ్ తన సందేశహరుల ద్వారా అప్పుడప్పుడు పంపిన మార్గదర్శక గ్రంథాలన్నిటిని సత్యమైనవిగా గుర్తించడం, వాటిలో చివరి గ్రంథం దివ్య ఖురాన్ అని నమ్మడం, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తన అంతిమ గ్రంథం అల్లాహ్ పంపారు, ఇందులో స్పష్టమైన సంపూర్ణమైన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి, ఇందులో ఎలాంటి దోషం లేదు, ఎలాంటి లోపము లేదు, ఇప్పుడు దైవాన్ని చేరడానికి ఆయన ప్రసన్నుడయ్యే మార్గం పొందడానికి ప్రపంచంలో ఈ గ్రంథం తప్ప మరో పరిపూర్ణమైన గ్రంథం ఏది లేదు అని విశ్వసించడం. దైవ ప్రవక్తల్ని విశ్వసించడం అంటే అల్లాహ్ చేత ప్రభవింపజేయబడిన ప్రవక్తలందరూ నిజమైన వారని, సత్య స్వరూపులని, ఈ ప్రవక్తలందరూ దైవ సందేశాన్ని హెచ్చు తగ్గు లేకుండా ప్రజలకు అందజేశారని నమ్మడం. ఈ ప్రవక్తల పరంపరకు చివరి వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని, ఇప్పుడు మానవులకు ఆదర్శమూర్తి ఆయనేనని, మోక్షం కేవలం ఆయన్ని అనుసరించడం వల్లనే లభిస్తుందని మనసారా అంగీకరించడం. పరలోకాన్ని విశ్వసించడం అంటే తీర్పు జరిగే ఒక రోజు రానున్నదని, ఆ రోజున మానవుల జీవితపు భోగత్త మొత్తం పరిశీలించబడుతుందని, అప్పుడు ఎవరి కర్మలు సవ్యంగా ఉంటాయో వారు బహుమానం పొందుతారని, ఎవరి కర్మలు అపసవ్యంగా ఉంటాయో వారు శిక్షారులు అవుతారని.

0: లభించే శిక్ష కూడా అపరిమితమైనదని, ముందే నిర్ణయించబడిన నియమానుసారం జరుగుతాయని విశ్వసించడం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో అజొల్లాలో అధిక లాభాల గురించి తెలుసుకుంటారు.

అజొల్లాను తయారు చేసి మేతగా ఉపయోగించినట్లయితే మేత ఖర్చు తగ్గి నాణ్యత పెరిగి అధిక లాభాలు ఆర్జించేందుకు తోడ్పడుతోంది అజొల్లా. డైరీ ఫారాల నిర్వహణలో వ్యయం 70% పశువుల మేతకే ఖర్చవుతోంది. పాల ఉత్పత్తి తగ్గకుండా మేత ఖర్చు తగ్గించగలిగితే ఆ మేరకు లాభం పెరిగినట్టే. మరి దీనికి ఒకటే మార్గం, తక్కువ ఖర్చుతో వీలైనంత ఎక్కువ పశుగ్రాసం పెంచడం. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాసాల సాగు కష్టతరమే. మరి కాబట్టి ప్రత్యామ్నాయ పశుమేత కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. మేత కొరతను అధిగమించేందుకు అజొల్లా పెంపకం చక్కటి మార్గమని కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, కుందేళ్లు, చేపల పెంపకానికి అజొల్లా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అజొల్లా పెంచే విధానం, ప్రయోజనాల గురించి రైతులకు తెలిసుండాలి. అసలు అజొల్లా అంటే ఏమిటి? వరి పండించే రైతులకు అజొల్లాను బయోఫెర్టిలైజర్ అంటే జీవ ఎరువుగా వాడటం అనుభవమే. దీనిని పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. చేలల్లో పెరిగేదే కాకుండా ప్రత్యేకంగా నీటి మడుల్లో అజొల్లాను పెంచే పద్ధతులను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. అజొల్లా నాచులా ఉండి నీటిపై తేలియాడుతూ పెరిగే ఫెర్న్ జాతి మొక్క. కొత్తిమీర సైజు ఆకులు నీటిపై తేలియాడుతూ ఉంటాయి. 1 నుంచి 1.5 సెంటీమీటర్ ఉండే తల వెంట్రుకలాంటి వేళ్లు నీటి లోపల ఉంటాయి. దీనికి వాతావరణంలో నత్రజని స్థిరీకరించుకునే లక్షణం ఉంది. ఇది చాలా వేగంగా పెరుగుతోంది. 3 కేజీల అజొల్లా ఒక్కరోజులో అదనంగా కేజీ పెరుగుతోంది. ఖర్చు కూడా తక్కువే. 1 కిలో అజొల్లాకు 50 పైసలే ఖర్చవుతోంది. పాడి పశువుకు రోజుకు 2 నుంచి 3 కిలోల అజొల్లాను మేపడం వల్ల 10 నుంచి 15% పాల దిగుబడి పెరిగినట్టు చాలా మంది రైతులు చెబుతున్నారు. దీని సాగు ఖర్చు కిలోకు 50 పైసలకు మించదు. అజొల్లాను పెంచేందుకు 2 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పున్న నీటి తొట్టెలను ఏర్పాటు చేసుకోవాలి. నేలపై గుంతను తవ్వి లేదా నేలపై 2 ఇటుకల ఎత్తులో దీర్ఘ చతురస్రాకారంలో తొట్టెలను ఏర్పాటు చేసుకోవచ్చు. తొట్టెలో కలుపు మొక్కలను తీసి నేలను సమతలంగా చేసుకోవాలి. పాత సంచులు వేసి 150 GSM మందమున్న మైకా షీట్తో కప్పాలి. 30 నుండి 35 కేజీల మెత్తటి మట్టిని గుంటలో సమానంగా పరచాలి. 7 నుంచి 8 కిలోల పేడ, 50 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల మినరల్ మిక్చర్ ఒక్కొక్కటి నీటిలో కలిపి మట్టిపై పోయాలి. తొట్టెను 10 సెంటీమీటర్లు నీటితో నింపాలి. పైకి లేచిన చెత్తను ఏరివేయాలి. సుమారు 1 కేజీ అజొల్లాను తొట్టెలో చల్లాలి. కొద్దిగా నీరు చిలకరించాలి. ఆకు పైకి, వేరు నీటిలోకి ఉండేలా చూసుకోవాలి. వారంలో పచ్చని చాపల అజొల్లా పెరుగుతోంది. దీనిని రోజూ తీయొచ్చు. వారానికొకసారి 1 కేజీ పేడ, 30 గ్రాముల ఫాస్ఫేట్, 30 గ్రాముల మినరల్ మిక్చర్ కలిపితే పెరుగుదల బాగుంటుంది. 10 రోజులకోసారి 4వ వంతు నీరు, నెలకోసారి 5 కిలోల మట్టిని మార్చాలి. 6 నెలలకొకసారి తొట్టెను మారుస్తూ ఉండాలి. ఈ విధంగా అజొల్లాను పెంచి అధిక లాభాలు పొందవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాలలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 చిత్రగీతాలు, 7:30 విజయపదం, ఇంటర్ తర్వాత క్రియేటివ్ కెరియర్స్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీమతి డి సౌజన్య, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. 8:30 ఉద్యోగమని విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 10:90 ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఇక మధ్యాహ్న కార్యక్రమంలో 12:10 శాస్త్రీయ సంగీతం, ఏకేసి నటరాజన్ గారి క్లారినేట్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ఎండాకాలంలో తక్షణ ఉపశమనం ఇన్స్టంట్ సలాడ్స్, యుక్త వయస్సులో నెలసరి పరిశుభ్రత పాటించుదాం ప్రసంగం, ఇంకా వడదెబ్బ తాపం నుండి శరీరాన్ని రక్షించుకోవడం ఎలా ప్రసంగం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 08744295038. మరొక నెంబర్ 29503 కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు వింటారు. ఆరు వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. కార్యక్రమంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం వివరాలు, ఇంకా పాలీహౌస్లో జైర్బార్ పూల సాగు వివరాలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు.

ఇవి ఈనాటివి ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీష్ రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23

0: కోట్ల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా మేము కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్యాబిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

0: మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9 లక్షల ఇల్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా మేము కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్య బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని వల్ల మోడీ గారు ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్టంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతదిని జనజాతీయ ప్రతినిధిభిః సహ మిలితవాన్. హ్యః నవదిల్ల్యాం ఆయోజితస్య జనజాతీయ సురక్షా కళ్యాణ మంచస్య విషయే సామాజిక సంచార మాధ్యమేన శ్రీ మోదీ ఉక్తవాన్ యత్ ఆదివాసీ సముదాయం ప్రతి తస్య సమర్పణం యథార్థతయా ప్రశంసనీయం. కేంద్రీయః గృహ సహకారితా మంత్రి అమిత్ షాహ్ పునరేకదా అవిధ ప్రవాసినాం అభిజ్ఞానార్థం, నిర్వాసనార్థం, సీమా సురక్షాం చ సుదృఢీకర్తుం సర్వకారస్య ప్రతిబద్ధతాం దృఢతయా ప్రతిపాదితవాన్. గతవాసరే గుజరాతే గాంధీనగరి 43,00,000,000 రూప్యకాణాం వికాస పరియోజనానాం ఉద్ఘాటన

0: नस्य शिलान्यासस्य अनन्तरं जनसभां सम्बोधयन् श्रीशाहः पश्चिम बंगाल सर्वकारस्य अपि प्रशंसाम् अकरोत् यतः शासनेन एकसप्ताहाभ्यन्तरे सीमा सुरक्षाबलाय 600 हेक्टर परिमिता भूमिः प्रदत्ता। वीर सावरकर महोदयस्य जन्मवार्षिक्याः अवसरे गृहमन्त्री तस्य योगदानाय त्यागाय च तस्मै श्रद्धांजलिं प्रदत्तवान्। गुजरात राज्यस्य त्रिदिवसीय यात्रायां श्रीशाहः अनेकेषां सार्वजनिक सौकर्याणाम् उद्घाटनम् अकरोत्। अत्रान्तरे सः अहमदाबाद नगरे आगामिनि ओलम्पिक क्रीडानां, कॉमनवेल्थ क्रीडानां, विश्वरक्षक क्रीडानां, अग्निक्रीडानां च सज्जतायाः समीक्षाम् अकरोत्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः आरक्षक बलाय बोधितवती यत् आरक्षकाः अधिकं नागरिकाभिमुखाः भवेयुः, अपि च समाजस्य दुर्बलवर्गाणां, विशेषतः महिलानां, निर्धनानां, बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः। राष्ट्रपतिः गतवासरे गंगटोक नगरे आयोजिते अलंकरण संचलने सिक्किमारक्षकदलाय प्रतिष्ठितं राष्ट्रपतिध्वजसम्मानं प्रदाय एवं उक्तवती। तया राज्ये विधिव्यवस्थायाः पालने सहैव आपत्प्रबन्धने सिक्किमारक्षकदलस्य भूमिकायाः भूरिशः प्रशंसा कृता। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य आरभ्य अस्य मासस्य एकत्रिंशद्दिनांकपर्यन्तं कर्णाटक गोवा केरल राज्यानां त्रिदिवसीय यात्रायां भविष्यति। अद्य सः कर्णाटके बेंगलुरुनगरे आर्ट ऑफ लिविंग फाउंडेशन इत्येतस्य संस्थानस्य 45 वर्षपूर्त्यवसरे आयोजिते वैश्विक समारोहे सहभागं करिष्यति। तदनन्तरं सः कर्णाटकस्य दावणगेरे स्थितस्य विश्वविद्यालय बीडीटी अभियांत्रिकी महाविद्यालयस्य प्लैटिनम जुबली इति महारजत जयन्त्युत्सवे अपि सहभागं करिष्यति। कर्णाटकस्य मुख्यमन्त्री सिद्धारमैया इत्यसौ गतवासरे लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्। वार्ताहरान् सम्बोधयन् सः प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति। अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 36,100 विधायकानां समर्थनेन कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते। तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजनीतौ स्वकीयाम् अरुचिं प्रकटयन् उक्तवान् यत् सम्प्रत्यसौ राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति। भारतीय अर्थविभागेन अनुमितं यत् देशस्य उत्तर पश्चिमीय दिग्विभागस्य कतिपय क्षेत्रेषु अतितापघटनायाम् अपचितिः भविष्यति। अन्ते क्रीडावार्तासु, आईपीएल क्रिकेट स्पर्धा मालिकायाम् अद्य उपान्तिचक्रीये द्वन्द्वे गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलेन समं स्पर्धिष्यते। स्पर्धा सायं 7:30 आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी नागर कर्नूल जिल्ला समग्र निवेदिक विंटारु। निवेदिक अंदिस्तारु श्री टी विजय कुमार।
2: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టు పనులపై సమీక్ష జరపడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పథకంలో భాగంగా జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో అంజనగిరి బిజినేపల్లి మండలం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ల పరిధిలో పెండింగ్ పనుల్లో వేగం పెరగనుంది. ప్రాజెక్టు పరిధిలో 21 ప్యాకేజీలుండగా ఉమ్మడి పాలమూరులో 18 ప్యాకేజీలుగా పనులు కొనసాగుతున్నాయి. ఇందులో 5 రిజర్వాయర్ల పనులు చివరి దశకు చేరుకోగా మోటార్ల బిగింపు పనులు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 1,715 కోట్లను కేటాయించింది. 1,000 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు జిల్లా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. భూసేకరణకు 580 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంత గ్రామాల తొలి విడత పునరావాస ప్రక్రియపై జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పెదకొత్తపల్లి మండలం బాచారం వద్ద ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయనున్నారు. నిర్వాసిత కుటుంబాలకు స్థలాలు మంజూరు చేస్తారు, పట్టాలను అందిస్తారు. ఆ తర్వాత ఇళ్లు, రహదారులు నిర్మిస్తారు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.

0: వచ్చే నెలలో నిర్వాసితులకు భూమి పటాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో అభివృద్ది పనులకు నిధులు మంజూరయ్యాయి. అచ్చంపేటలో భూగర్భ డ్రైనేజీ పనులకి 43 లక్షలు, కల్వకుర్తికి 50 లక్షలు, కొల్లాపూర్కు 39 లక్షలు, నాగర్ కర్నూలుకు 63 లక్షల రూపాయల మేర రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. అచ్చంపేటలో భూగర్భ డ్రైనేజీ పనులకు 100 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. మహిళా సంఘాలకు స్త్రీనిధి ద్వారా ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం జిల్లాకు సువిధ అక్షయ పేరుతో ఉమ్మడి పాలమూరులోనే అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాకు 101 కోట్ల రూపాయలను అందించనుంది. అనధికారిక ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తోంది. 2000 సంవత్సరం ఆగస్టు 26వ తేదీకి ముందు అనుమతి లేని ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు గతంలో 1000 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. ఆ తర్వాత మరోసారి ప్రభుత్వం 2025లో 25% రుసుము తగ్గించి అవకాశం ఇవ్వడం జరిగింది. మరోసారి ఈ సంవత్సరం మే నుంచి జూలై 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లిస్తే 25% తగ్గింపుతో క్రమబద్దీకరణ జరగనుంది. జిల్లాలో 45,000 దరఖాస్తులు రాగా దాదాపు 10,000 ప్లాట్లను క్రమబద్దీకరించడం జరిగింది. జిల్లాలో వచ్చే వానాకాలంలో 6,87,000 ఎకరాల్లో పంటల సాగు జరగనున్నట్టు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. గత ఏడాది 6,46,000 ఎకరాలుండగా ఈసారి అదనంగా 40,000 ఎకరాల్లో సాగు కానుంది. పత్తి పంట అత్యధికంగా 3,08,000 ఎకరాల్లో, వరి 1,92,000 ఎకరాల్లో సాగవుతుంది. మొక్కజొన్నకు ధర ఆశాజనకంగా ఉండడంతో 96,000 ఎకరాల్లో సాగు చేపట్టనున్నారు. పంటల సాగుకు 1,21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇప్పటి నుంచే నెలవారీ కోటాగా రానుంది. పత్తి విత్తనాలు ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున 6,37,000 ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ సన్నద్దంగా ఉంది. జిల్లాలో బోగస్ పింఛన్ కార్డులను తొలగించేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. జిల్లాలో చేయూత పథకం కింద 1,04,000 మందికి పైగా పేదలు లబ్ది పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 44,000 మంది, వితంతువులు 42,000 మంది, దివ్యాంగులు 12,000 మంది, 3,600 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. 690 మంది గీత కార్మికులు, 217 మంది చేనేత కార్మికులు, 151 మంది డయాలసిస్ బాధితులు ఉన్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల జిల్లాకు 22,22,00,000 రూపాయలకు పైగా నిధులను విడుదల చేస్తోంది. జూన్ 15వ తేదీ నాటికి బోగస్ పింఛన్ల ఏరివేత ప్రక్రియ పూర్తి కానుంది. బోగస్ పింఛన్ దారులను గుర్తించేందుకు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఉద్యోగులు తమ ఫోన్లలో ఫోటోలు తీసి ఆధార్ డేటాబేస్ లోని ఫోటోతో సరిపోల్చి చూస్తున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 460 గ్రామ పంచాయతీలకు ప్రతిరోజు 160 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. బిజినేపల్లి, కోడేరు, వెల్దండ, కొల్లాపూర్ మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దీంతో డిండి రిజర్వాయర్ నుండి అచ్చంపేట, సర్వాయిపల్లి, కొల్లాపూర్, ఎల్లూరు గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించనున్నారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 5,000కు పైగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో భాగంగా పక్షం రోజుల గడువును రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని ఆదేశించడంతో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శాఖల జిల్లా అధికారులకు సూచనలు చేశారు. దీంతో ప్రతి సోమవారం ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో 10,000కు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. చివరి విడత బిల్లుల కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. జూన్ 2వ తేదీన 2వ విడత ఇళ్ల మంజూరు కానున్నాయి.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక అందించారు టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా

0: నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्न न्यूडेल्ही लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు.

0: ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
1: उत्तर पश्चिम भारत, मध्य भारत का लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ हिस्सों में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीटवेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 U23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో కుమారి 21F చిత్రం నుంచి పాటను వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కరోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కొడెలాగల్లే అప్ప పుల్లల చేదు నమిలిందే రామ రామ రామ
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
3: ఫోన్ నంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
1: నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
2: లక్ష్మీ కళ్యాణం చిత్రం నుంచి పాటను వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35కు,
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30కు పునఃప్రసారం.
1: ఆడుతూ పరవశించు జన్మ జ

0: మీరు విన్న ఆ పాట లక్ష్యం చిత్రంలోనిది. చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయ పథం.

0: ఇంటర్మీడియట్ తర్వాత సంప్రదాయ ఇంజనీరింగ్ మెడిసిన్ మార్గాలకు భిన్నంగా క్రియేటివ్ కెరీర్స్కు ఇప్పుడు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేటి డిజిటల్ యుగంలో అడ్వర్టైజింగ్, కాపీరైటింగ్, ఫోటోగ్రఫీ, కంటెంట్ క్రియేషన్, ఫిలిం మేకింగ్ వంటి రంగాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. సరైన కోర్సును ఎంచుకుంటే ఉజ్వల కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. స్టార్టప్స్, మీడియా, ఫిలిం, టెక్ కంపెనీలు క్రియేటివ్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి ఇంటర్ ఉత్తీర్ణులు తమ సృజనాత్మకతను కెరీర్గా మలుచుకునే కోర్సుల్లో చేరవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న క్రియేటివ్ కెరీర్ మార్గాల వివరాలు ఈనాటి విజయపథంలో.
1: ప్రస్తుతం యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్లు, వెబ్ సిరీస్లు పెరగడంతో ఫిల్మ్ డైరెక్షన్ రంగానికి మంచి డిమాండ్ నెలకొంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను తెరకెక్కించడం డైరెక్టర్ ప్రధాన బాధ్యత. ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి భవిష్యత్తులో అవకాశాలు మరింత పెరుగుతాయని అంచనా. ఇంటర్ తర్వాత ఫిల్మ్ మేకింగ్, మాస్ కమ్యూనికేషన్, విజువల్ మీడియా వంటి కోర్సులు చేస్తే ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్లో డైరెక్షన్ కోర్సులు ఎక్కువగా గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ డిప్లొమో, ఎంఎఫ్ఏ స్థాయిలో ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి అనుభవంతో డైరెక్టర్గా ఎదుగుతారు. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు, అడ్వర్టైజింగ్, డాక్యుమెంటరీలు, యూట్యూబ్ కంటెంట్లో కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రంగంలో రాణించాలంటే క్రియేటివిటీతో పాటు కథపై పట్టు, టీంతో పనిచేసే సామర్థ్యం, సహనం చాలా ముఖ్యం. ప్రముఖ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది దేశంలోనే ప్రముఖ ఫిల్మ్ స్కూల్. డైరెక్షన్, స్క్రీన్ప్లేలో పీజీ కోర్సులు అందిస్తోంది. అదేవిధంగా మరో పేరున్న విద్యాసంస్థ కోల్కతాలోని సత్యచిత్రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, ఇది డైరెక్షన్ అండ్ స్క్రీన్ప్లే రైటింగ్లో ఎఫ్ఎంఏ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తోంది. దీంతోపాటు మరో పేరున్న ఇన్స్టిట్యూట్ అరుణాచల్ ప్రదేశ్లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, ఈటానగర్. ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటర్ స్థాయి విద్యార్థులకు షార్ట్ ఫిల్మ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే డైరెక్టర్ అవ్వడం సాధ్యం కాదు. ఈ రంగంలో రాణించేందుకు కోర్సుతో పాటు క్రియేటివిటీ, ప్రాక్టికల్ అనుభవం చాలా ముఖ్యం. ప్రారంభంలో ఆదాయం తక్కువగా ఉండొచ్చు, కానీ ప్రతిభ ఉండి సక్సెస్ సాధిస్తే మంచి పేరు, డబ్బు, గుర్తింపును ఈ రంగంలో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అడ్వర్టైజింగ్ రంగం వేగంగా విస్తరిస్తూ ఆకర్షణీయమైన కెరీర్గా మారుతోంది. చిన్న ఉత్పత్తి నుంచి పెద్ద బ్రాండ్ల వరకు అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీలు ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్, గూగుల్ యాడ్స్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ కారణంగా క్రియేటివ్గా ఆలోచించే యువతకు ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంటర్ తర్వాత బీఏ అడ్వర్టైజింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులతో పాటు డిజిటల్ మార్కెటింగ్ తదితర కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో కాపీరైటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డిజిటల్ యాడ్స్ వంటి ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత కాపీరైటర్, సోషల్ మీడియా మేనేజర్, మీడియా ప్లానర్, బ్రాండ్ మేనేజర్, డిజిటల్ మార్కెటర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. ప్రారంభంలో సుమారు 2.5 లక్షల నుంచి 6 లక్షల వరకు వేతనం లభిస్తుంది. అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు అడ్వర్టైజింగ్ రంగం మంచి కెరీర్ ఎంపికగా నిలుస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్ తదితర విద్యాసంస్థలు అడ్వర్టైజింగ్ కోర్సులను అందిస్తున్నాయి. చాలా ప్రభుత్వ కాలేజీలు ఈ అడ్వర్టైజింగ్ను మాస్ కమ్యూనికేషన్ కోర్సులో భాగంగా బోధిస్తున్నారు.
0: సోషల్ మీడియా, వెబ్సైట్లు, యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్లకు డిమాండ్ పెరిగింది. కంటెంట్ క్రియేటర్ అంటే సరళంగా, ఆకర్షణీయంగా, స్పష్టంగా సమాచారం అందించగల వ్యక్తి. ఇంటర్ తర్వాత బీఏ మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా, కంటెంట్ రైటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. ఎస్ఈఓ, హెచ్డిఎంఎల్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి స్కిల్స్ ఉంటే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ రంగంలో కంటెంట్ క్రియేటర్, ఎస్ఈఓ, ఎస్ఈఓ స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, జామియా మిలియా ఇస్లామియా తదితర విద్యా సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. క్రియేటివిటీ, రాయడం మీద నైపుణ్యం, డిజిటల్ స్కిల్స్ ఉంటే కంటెంట్ క్రియేషన్లో మంచి భవిష్యత్ ఉంటుంది. ఇందులో ప్రారంభ వేతనం 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుంది. అనుభవంతో 8 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచుకోవచ్చు.

0: ఫోటోగ్రఫీ ఇప్పుడు ఒక సృజనాత్మక డిమాండ్ ఉన్న కెరీర్ ఆప్షన్గా మారింది. ఒక మంచి ఫోటో లక్షల మాటల కన్నా గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత సృజనాత్మక రంగంలో కెరీర్ ప్రారంభించుకుంటే ఫోటోగ్రఫీ ఒక అద్భుత మార్గం. బీఏ బీఎఫ్ఏ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ వంటి 3 ఏళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో కెమెరా సెట్టింగ్స్, లైటింగ్, ఫ్రేమింగ్, ఫోటో ఎడిటింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి నైపుణ్యాలను నేర్పుతారు. స్వల్పకాలిక కోర్సులు కావాలనుకుంటే 6 నెలల డిప్లొమా లేదా 1 సంవత్సరం సర్టిఫికేట్ కోర్సుల్లో చేరే వీలుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, నిడ్ అహ్మదాబాద్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సర్ జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ ముంబైలు ఫోటోగ్రఫీ కోర్సులను అందించడంలో ముందున్నాయి. స్పోర్ట్స్, వెడ్డింగ్, ఫ్యాషన్, వైల్డ్ లైఫ్, ట్రావెల్ ఫోటోగ్రఫీ వంటి విభాగాల్లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఫ్రీలాన్స్, స్టూడియో ఓనర్, కార్పొరేట్ ఈకామర్స్ ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా, స్టాక్ ఫోటో విభాగాల్లో ఉపాధి పొందవచ్చు. ఈ ఫోటోగ్రఫీలో రాణించడానికి కావాల్సిందల్లా ఆసక్తి, ఫ్యాషన్, మంచి క్రియేటివిటీ, మార్కెట్ నైపుణ్యాలు.
1: ప్రస్తుత డిజిటల్ యుగంలో కాపీ రైటింగ్ మరొక ముఖ్యమైన క్రియేటివ్ కెరీర్. ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, బ్లాగ్స్, ప్రొడక్ట్ వివరణలు వంటి వాటిని సులభంగా, ఆకర్షణీయంగా రాయడం కాపీరైటర్ పని. ఇంటర్ తర్వాత బీఏ ఇంగ్లీష్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఈ రంగంలోకి రావచ్చు. అదనంగా డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఎస్ఈఓ వంటి స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా మంచి అవకాశాలు పొందవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయిన ఉడేమి, స్కిల్ షేర్ ద్వారా కాపీరైటింగ్లో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కంటెంట్ రైటర్ లేదా జూనియర్ కాపీరైటర్ కెరీర్ను ప్రారంభించి అనుభవంతో సీనియర్ కాపీరైటర్, కంటెంట్ స్ట్రాటజిస్ట్గా ఎదగవచ్చు. ఫ్రెషర్స్కు సుమారు 2.5 నుంచి 5 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా అదనపు ఆదాయం కూడా సంపాదించవచ్చు. కాపీరైటింగ్లో డిగ్రీ కంటే రాసే నైపుణ్యం, క్రియేటివిటీ, ప్రాక్టీస్ చాలా ముఖ్యం. మాటలతో ప్రభావం చూపగలిగితే ఈ రంగం మంచి కెరీర్ అవకాశాలను అందిస్తుంది. ప్రముఖ ఇన్స్టిట్యూట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్ కోర్సులు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, యూనివర్సిటీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కు ప్రసిద్ధి చెందినవి.
0: ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ కోర్సులు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్కు సంబంధించి ఇంటర్మీడియట్ అర్హతగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పేరుతో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బీఎఫ్ఏ పెయింటింగ్, బీఎఫ్ఏ స్కల్ప్చర్, బీఎఫ్ఏ యానిమేషన్, బీఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్స్, బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైన్. ఫైన్ ఆర్ట్స్ డిజైన్ కోర్సులతో ఫర్నిచర్ డిజైనింగ్, ఎగ్జిబిషన్ డిజైనర్, లైటింగ్ డిజైనర్, కిచెన్ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్చరల్ టెక్నాలజిస్ట్, ప్రొడక్ట్ డిజైనర్, టెక్స్టైల్ డిజైనర్ కొలువుల్లో స్థిరపడవచ్చు. శిల్పకళలో పట్టభద్రులకు ఇంటీరియర్ డెకరేషన్ సంస్థలో కొలువులు లభిస్తున్నాయి. అప్లైడ్ ఆర్ట్స్తో సినిమా రంగంలో ఆర్ట్ డైరెక్టర్గా, సెట్ డిజైనర్గా, విజువలైజర్గా అవకాశాలు అందుకోవచ్చు. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల డిజైనింగ్, కలివరి ఆర్ట్, గేమ్ డిజైనర్, యాడ్ ఫిల్మ్ ఏజెన్సీలలో స్టోరీ బోర్డ్ ఆర్టిస్టుగా, క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్గా అవకాశాలు లభిస్తాయి. యానిమేషన్ డిగ్రీతో సినిమాలు, టెలివిజన్, అడ్వర్టైజింగ్ విభాగాల్లో ఉపాధి సొంతం చేసుకోవచ్చు. పెయింటింగ్తో ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, సెట్ డిజైనర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, నవోదయ, సైనిక్ స్కూల్ వంటి తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో చక్కటి అవకాశాలు లభిస్తాయి.
1: ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న క్రియేటివ్ కెరీర్ మార్గాల వివరాలు విన్నారు కదా. ఇదే ఈనాటి విజయ పథం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9

0: వరకు మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palvancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma B.Tech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayila ujjwala bhavishyattiki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ఆనందం చిత్ర నుంచి పాటను వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కొరోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కొడెలాగల్లే అప్ప పుల్లల చేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 పాటల
0: పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
1: నీ పేరు రాసి పెట్టినా పుట్టలేదు తెలుసా.
2: బేబీ చిత్రం నుంచి విజయ్ బుల్గనిన్, శ్రీరామచంద్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: మన్మథ చిత్ర నుంచి చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార్ ప్రభాత్ హిందీలోను 8:15 నిమిషాలకు, మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వారు సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ గ్రేడ్ ఫినాన్స్ ఆఫీసర్ MMGS గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ, IIBF నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫినాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. CDCS లేదా ట్రేడ్ ఫినాన్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థుల వయసు April 30, 2026 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వేతనశ్రేణి, ఇతర అలవెన్సులు అందుతాయి. దరఖాస్తు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.

0: ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sbi.bank.in https://sbi.bank.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 2, 2026. మరొక ప్రకటన. హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వారు ఏవియానిక్స్ డివిజన్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వొకేషనల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. మొత్తం 132 ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసులు 68, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిసులు 30, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు 34 ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాస్ అయి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుదిగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జూన్ 2 నుంచి జూన్ 5 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ వెనుక, HAL ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్, 542 అనే చిరునామాలో జూన్ 2 నుంచి జూన్ 5 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఇంటర్వ్యూ వేదిక మరొకసారి ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ వెనుక, HAL ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్, 542 ఈ చిరునామాలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం https://www.haleindia.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://www.haleindia.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ఇంటర్వ్యూను జూన్ 2 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తారు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: శ్రోతలు ఉత్తరాల ద్వారా గొరే చిత్రగీతల కార్యక్రమం
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే
1: శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం
3: ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామ వాస్తవ్యులు గుండేటి వెంకటరాములు గారు తమ 52వ జన్మదిన వేడుక జరుపుకుంటున్న సందర్భంగా

వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి తమ్ముళ్ళు మరదళ్ళు గుండేటి రాములు నాగమణి గారు, గుండేటి చందు శ్రావణి గారు, మనమరాలు పర్ణిక, గుండేటి వెంకటరాములు గారి అమ్మగారు గుండేటి భద్రమ్మదేవి, కుమారుడు కోడలు గుండేటి చారిబాబు లక్ష్మీ తిరుపతమ్మ, కుమారుడు గుండేటి ప్రభుదేవ్, అల్లుళ్ళు కుమార్తెలు మామిడాల చక్రవర్తి కళ్యాణిదేవి గారు, దోమందుల రమేష్ శారదా గారు, నారాపోవు జేమ్స్ నాగలక్ష్మి గారు, రాసపల్లి సతీష్ దివ్యగారు, మనమరాళ్ళు మనమల్లు శ్రీవల్లి లక్ష్మీప్రసన్న యోగేంద్ర, ఇంకా వీరి కుటుంబ సభ్యులు స్నేహితులు గుండేటి వెంకటరాములు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చీపి తనకు చివరి మలుపులు.
0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989679076. మరొక నంబర్ 7989701158.

కార్యక్రమంలో రఘునాథపల్లం మండలం ఈళ్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్, పవన్, బ్రహ్మయ్య, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట తండేల్ చిత్రం నుంచి నకాష్ ఆజీస్ పాడిన పాట.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
4: బ్రో, ఇది చిరిగింది.
3: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
5: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
3: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
5: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: వరంగల్ కరీంనగర్ బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట మన్మధుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కరోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల చేదు నమిలిందే రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
1: నీ పేరు రాసి పెట్టినా అన్ని చొరిపెట్టి కెరటాలు పుట్టలేదు తెలుసా.
2: శ్రోతలు 3.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, హన్మన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీశాంత్, శ్రీనివాస్, సన్నీ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989-67906.
5: మరొక నెంబర్ 7989-70158.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
8: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
9: మాటలు మీవి, పాటలు మావి.
4: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
9: మరొక నెంబర్ 2950-309.
8: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
4: మీ మాటలు, మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
9: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

ఇల్లందు మున్సిపాలిటీ 2వ వార్డు ఇల్లందుల పాడు బస్తీ నుండి దేశావత్ మహేష్, చౌహాన్ రాధ, దీపక్ నాయక్, చంద్రన్, పూజా చౌహాన్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వినిపించమంటూ కోరుతున్న పాట హనుమాన్ చిత్రం నుంచి సాహితీ గాలిదేవరా పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కొత్తగూడెం సైనిక్పూర్ కాలనీ నుండి మోకళ్ళ శేఖర్, సుమతి, జబ్బా నర్సయ్య, నర్సింగులు, రాంబాబు, సునీత, రీమా, కన్నపాసి, చిన్నపాసి, రాధాపాసి, వీరు కోరుతున్న పాట హాయ్ నన్న చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్ పాడిన పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి. మన దేశం ముందుకు సాగాలి.

0: జనగణన 2027 మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జనక అయితే గనక చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కాలరీస్ కలసి బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, వెంకటరాజం, సంగం రాములు, జయలక్ష్మి, నరహరి నాయక్, దూడం ఉమాశంకర్, రజిత, జంగల్ కిషోర్, కండేల్వాల్, ఉట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వినిపించమంటూ కోరుతున్న పాట జనకే అయితే గనక చిత్రం నుంచి.

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై కిన్నెరల హరి ఉత్తరాల ద్వారకొరే చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, షవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం కోరుతున్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషల్ పాడిన పాట

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఏకచిత్రగానం శీర్షికన మురారి చిత్రంలోని పాటలు వింటారు. పాడినవారు జిక్కి, సునీత, సంధ్య, ఉదిత్ నారాయణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్, చిత్ర, శంకర్ మహదేవన్, ఎస్పి చరణ్, హరిణి.

విస్తూ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో సలాడ్స్ ను కూడా చాట్ మాదిరిగా తయారు చేస్తారు. సలాడ్స్ లో చాయ్ మసాలా, నల్ల ఉప్పు కలుపుతారు. ఇంకా గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ మామూలే. అక్కడ కీరాదోస్తో చేసే కచుంబర్ సలాడ్ చాలా ప్రసిద్ధి. ఇక దక్షిణ భారతదేశంలో కూరగాయల ముక్కలను పచ్చి కొబ్బరి తురుము, ఆవాలు, కరివేపాకుతో పోపు పెడతారు. రోజువారీ వంటకాలైన అన్నం, పప్పు, కర్రీలు, తందూరి రోటీలకు చక్కని కాంబినేషన్ గా భారతీయులు ఈ సలాడ్స్ ను పేర్కొనాలి. చట్నీలు, అప్పడాలతో సలాడ్స్ రుచే వేరు. మన ఇళ్లలోని సలాడ్స్ లో ఎక్కువగా కనిపించే పదార్థాలు కీరాదోస, టమాటా, క్యారెట్, ముల్లంగి, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, నిమ్మరసం, మిరియాల పొడి. సలాడ్ మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని రోజు ఒకసారి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, బరువు కూడా తగ్గుతారు. అంతేకాదు, రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక, నోటి క్యాన్సర్తో సహా ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా ఈ సలాడ్స్ వల్ల తగ్గించుకోవచ్చు. చాలా సలాడ్స్ లో ఆకుకూరలతో విటమిన్స్, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో సలాడ్ వాడకాన్ని పెంచడం వల్ల ఆర్ధీకరణ నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. సలాడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రక్తపోటు తగ్గుతాయి. సలాడ్స్ లో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. సలాడ్ ను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, దీనిలో శరీరానికి మేలు చేసే సహజ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సలాడ్ శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు, సలాడ్స్ తినడం వల్ల మీకు ఎప్పుడూ కూడా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీన్ని తినడం వల్ల మీరు ఫుడ్ ను తక్కువగా తింటారు. కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎముకల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ కే తక్కువగా ఉంటే ఎముకల ఖనిజ సాంద్రత తగ్గుతుంది, ముఖ్యంగా మహిళలకు. అందుకే మహిళలు రోజు సలాడ్స్ ను తినాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు సలాడ్స్ ను తీసుకోవడం వల్ల కండరాల మొత్తం పనితీరు మెరుగుపడుతుంది. ఇది కణాలలో మైటోకాండ్రియా పనితీరు మెరుగుపరుస్తుంది. మునుపెన్నడూ లేనంతగా ఫుడ్ ఎలర్జీలు నేడు పెరిగాయి. పడని ఆహార పదార్థాలను ఆరగిస్తే కడుపులో గడబిడ వికారం మొదలవుతుంది. కాబట్టి రుచిగా ఉంది కదా అని అతిగా తినకుండా పడని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు కూడా దూరంగా ఉండడమే మంచిది. ఈ ఆహార పదార్థాలు లేకుండా విడిగా సలాడ్స్ ను తయారు చేసుకున్నా పర్వాలేదు. అలాగే సలాడ్స్ మంచివని ఒకేసారి ఎక్కువ తిన్నా ప్రమాదమే. పెద్ద మొత్తంలో పీచు పదార్థాలు చేరడం వల్ల గట్ పనితీరుకు ప్రమాదకరం. ఏదైనా కూడా అతిగా కాకుండా ఒక మోస్తారుగా తీసుకోవడం మంచిది. అప్పుడే హాయిగా వేసవిలో సలాడ్స్ తో ఆస్వాదించగలం. గుడ్లు, చీజ్, చికెన్ ఇలాంటి నచ్చినవన్నీ కలిపేయొచ్చు కూడా. ఇలా చేయడం వల్ల సలాడ్స్ లో కూడా ప్రోటీన్స్ కొరత లేకుండా చేసుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో సలాడ్స్ కు ఆకాశమే హద్దుగా ఉంటుంది. రకరకాల ఆహార పదార్థాలతో సలాడ్స్ రుచులను తయారు చేస్తున్నారు. హోటల్లోనే కాదు, వివాహ విందు భోజనాల్లో కూడా సలాడ్స్ కు సంబంధించి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా వివిధ నగరాల్లో సలాడ్స్ కోసం ప్రత్యేకమైన రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్స్ వచ్చేశాయి. శాండ్విచ్ అండ్ సలాడ్స్, గ్రీన్ అండ్ గో, జస్ట్ సలాడ్, సలాడ్ వర్క్స్ అలాంటివే మరి. ఇక స్పెయిన్ లో పిపిరానా సలాడ్, ఇటలీలో క్యాప్రిజీ సలాడ్, ఫ్రాన్స్ లో సలాడే నిస్వచ్, అమెరికా మెక్సికోలో సీజర్ సలాడ్. వీటిలో సీజర్ సలాడ్ ని ప్రపంచ వ్యాప్తంగా సలాడ్ ప్రియులు ఎక్కువగా ఆరగిస్తున్నారు. సలాడ్స్ కు సంబంధించిన ప్రసిద్ధ దేశం గ్రీస్. అయితే ఆ దేశంలో కన్నా ఎక్కువ పచ్చి కూరగాయలను తినే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. చైనాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి కొన్ని వందల కిలోల సలాడ్స్ ముక్కల్ని ఆరగిస్తున్నారట. పెద్ద మొత్తంలో లెట్యూస్ అంటే ఒక రకమైన ఆకుకూరను సైడ్ డిష్ గా తినడం చైనాలో మామూలే. గ్రీస్, లెబెనాన్, అమెరికా, స్పెయిన్ రకరకాల ట్యాపింగ్స్ తో సలాడ్స్ ను ఆస్వాదించడంలో ముందున్న దేశాలు.
ఆమ్లెట్ వేసుకున్నా ఎగ్ సూపర్ టేస్ట్.

0: మంచిగా ఉంటుంది. అయితే ఉదయం ఆఫీస్ స్కూల్ హడావిడిలో పెద్దలు పిల్లలు తమకు ఇష్టమైన టిఫిన్ ను తనివి తీరా ఆస్వాదించేందుకు సమయం దొరకదు. అయితే ఉదయం హడావిడిలో ఇలా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకునే విధంగా ఎగ్ సలాడ్ ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో ఎక్కువ పోషకాలు నిండిన ఈ ఎగ్ సలాడ్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎగ్ సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 4, ఉల్లిపాయ 1, క్యారెట్ 1, టమాటో 1, క్యాప్సికం 1, కీరా 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి. ఇక ఎగ్ సలాడ్ తయారీ విధానంకొస్తే, ముందుగా ఎగ్స్ ను ఒక గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు వేసి ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిపోయేలోగా ఉల్లిపాయ 1 సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ ను కూడా సన్నగా తురుముకోవాలి. కీరా దోశను కూడా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటో, క్యాప్సికం ని కూడా ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక గుడ్లు ఉడికాక వాటి పొట్టు తీసి పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఎగ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ తురుము, క్యారెట్, టమాటో, క్యాప్సికం ముక్కలు, మసాలా, ఉప్పు, మిరియాల పొడి అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతితో గాని లేదా గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ మిశ్రమంపై కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ సలాడ్ రెడీ అయిపోయినట్లే.
1: మీరింతవరకు సలాడ్స్ ఎలా తయారు చేయాలో విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: చిత్రగీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు యుక్త వయసులో నెలసరి పరిశుభ్రతను ఎలా పాటించాలో తెలుసుకుందాం.
1: సగటు ఋతుక్రమ నిడిమే 28 రోజులు, సగటు ఋతుస్రవ వ్యవధి 5 రోజులు. కాబట్టి మే నెలలో 29వ తేదీని ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవంగా ఎన్నుకోవడం జరిగింది. నీరు పారిశుద్ధ్యం పరిశుభ్రత రంగానికి చెందిన వాష్ అనే ఒక జర్మనీ సంస్థ 2014లో ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఋతుక్రమ ఆరోగ్యం పరిశుభ్రతల పట్ల అవగాహనను పెంచి అపోహలను తొలగించడమే ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం ప్రధాన ఉద్దేశం. నెలసరి సమయంలో శుభ్రతను పాటించడం కీలకం. సంక్లిష్టమైన జననాంగ వ్యవస్థలు ఇన్ఫెక్షన్లకు నిలువుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో రెట్టింపు శుభ్రత పాటించాల్సి ఉంటుంది. మహిళల జీవితంలో నెలసరి ఒక భాగం. ఈ సమయంలో పాటించే జాగ్రత్తలే మహిళల పునరుత్పత్తి వ్యవస్థను సమూల ఆరోగ్యాన్ని శాసిస్తూ ఉంటాయి. నెలసరి శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఆడపిల్లలు పలు రకాల ఇన్ఫెక్షన్ల ముప్పు నుంచి తప్పించుకుంటారు. అసలు నెలసరి అంటే ఏమిటి? మహిళల శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లలో మార్పుల ఫలితంగా గర్భాశయం లోపలి పొర మందంగా మారి గర్భాశయం నుంచి విడిపోతుంది. ఈ క్రమంలో విచ్ఛిన్నమైన రక్తనాళాల నుంచి వెలువడిన రక్తంతో కలిసిన ఋతుస్రావం అయిపోతుంది. సాధారణంగా 21 నుంచి 35 రోజుల మధ్య జరిగే ఈ ప్రక్రియ యవ్వన నుంచి మెనోపాజ్ వరకు కొనసాగుతుంది. నెలసరి సమయంలో శుభ్రత లోపం అనేక రకాల ఇన్ఫెక్షన్ల ముప్పును పెంచుతుంది. అవేంటంటే జననేంద్రియాల ఇన్ఫెక్షన్, మూత్ర వ్యవస్థ ఇన్ఫెక్షన్, చర్మ అలర్జీలు, పునరుత్పత్తి సమస్యలు, జననాంగ క్యాన్సర్లు. మరి వీటి నుండి రక్షించుకోవడానికి సురక్షితమైన సాధనాలు వాడాల్సి ఉంటుంది మహిళలు. శానిటరీ ప్యాడ్స్, టాంపూన్స్, మెన్స్ట్రువల్ కప్స్. ప్యాడ్స్ ప్రతి 4 గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. మార్చే ముందు ఆ తర్వాత ప్రతిసారి చేతులను శుభ్రంగా చేసుకోవాలి. జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడానికి శుభ్రమైన నీళ్లు వాడాలి. ఉపయోగించిన సాధనాలను పర్యావరణానికి హాని కలగని మార్గంలో వదిలివేయాలి. ఆడపిల్లలకు నెలసరి పట్ల అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి. మొదటి నెలసరి ముందే అవగాహన కల్పించాల్సి ఉంటుంది తల్లి. అర్థం లేని భయాలు అపోహలను తొలగించి శరీర నిర్మాణం, నెలసరి అవసరాలు, ప్రయోజనాల గురించి వివరించాల్సి ఉంటుంది.
0: మీరింతవరకు యుక్త వయసులో నెలసరి పరిశుభ్రతను ఎలా పాటించాలో తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎండ దెబ్బ నుంచి ఎలా రక్షించుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుంటారు.
2: ఎండాకాలంలో వేడి వాతావరణం వల్ల ఒంట్లో నీరు వేగంగా ఆవిరవుతూ ఉంటుంది. ఆ నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోలేనప్పుడు ఎండ దెబ్బకు గురవుతాం. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ఒంట్లోని నీరు చెమటతో పాటు శ్వాస ద్వారా కూడా ఆవిరైపోతూ ఉంటుంది. దాంతో ఎలక్ట్రోలైట్లను నష్టపోయి ఒంటి నొప్పులు, ఒళ్ళు వేడెక్కడం, తల తిరగడం లాంటి లక్షణాలు వేధిస్తాయి. ఈ దశలో జాగ్రత్త పడకపోతే స్పృహ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. నిజానికి ఎండదెబ్బకు ముందే శరీరం మనల్ని హెచ్చరిస్తుంది. దాహం పెరుగుతుంది, గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. ఈ స్థితిలో నీడకు చేరుకొని సరిపడ నీళ్లు, ఎలక్ట్రోలైట్లు తీసుకున్నప్పుడు ఎండదెబ్బ తగులుతుంది. సాధారణంగా వేసవిలో ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నీడకే పరిమితం కావాలి. ఒకవేళ తప్పనిసరిగా అవసరమైతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే బిగుతైన ప్యాంట్లు, మందపాటి దుస్తులు మానేయాలి. వదులుగా గాలి చొరబడే చెమటను పీల్చే దుస్తులు వేసుకోవాలి. ముదురు రంగు దుస్తులు వేడిని ఆకర్షిస్తాయి కాబట్టి ఎక్కువ చెమట పడుతుంది. దానికి బదులు లేత రంగు దుస్తులు వేసుకోవాలి. గంటకో గ్లాస్ చొప్పున నీళ్లు తాగుతూ ఉండాలి. తాగే నీళ్లు మరీ చల్లగా కాకుండా తాగగలిగేంత చల్లగా ఉండాలి. తరచుగా చల్లని నీళ్లతో ముఖం కడుగుతూ ఉండాలి. మజ్జిగలో ఉప్పు కలుపుకొని

0: ని తాగాలి. నీళ్లు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, తర్బుజ, ద్రాక్ష, బెర్రీస్ తినాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నిమ్మరసం తాగాలి. ఎండదెబ్బతో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నా, కళ్ళు తిరుగుతున్నా, దృష్టి మసగబారుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. ఐవి ఫ్లూయిడ్స్ తో ఈ స్థితిని సరిదిద్దే వీలుంటుంది. 12 నుండి 13 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన పెద్దలు ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు, మధుమేహంతో మందులు వాడుకునే 22 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల వారు జాగ్రత్తగా నడుచుకోవాలి. 1 కిలోకు 30 మిల్లీలీటర్ల నీళ్ల చొప్పున శరీర బరువుకు సరిపడా నీళ్లను లెక్కించుకుని రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవిలో ఈ మోతాదుకు అదనంగా 1 లీటర్ నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే అలర్జీ, అస్తమా ఉన్నవాళ్లు ఏసీ ఉష్ణోగ్రతను 22 నుండి 24 పరిమితం చేయాలి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు ఏసీ ఉష్ణోగ్రతను 18 నుంచి 20 మధ్య సెట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
1: మీరింతవరకు ఎండదెబ్బ నుంచి ఎలా రక్షించుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. కొమరంపి మాసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కొమరం భీం జన్మస్థలమైన రౌట సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ పాల్గొంటారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్ లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. రాష్టంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. రాబోయే 5 ఏళ్లలో కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ పోలీసులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరీపేడ హైవేపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును నిన్న రాత్రి ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి, పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కూడా శబరీష్ సూచించారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్ కు అవసరమైన 24 కోట్ల గన్ని సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచినట్లు తెలియజేశారు.
1: సివిల్ సప్లైస్ మంత్రిగా రాష్ట్రంలో బరి రైతులకు మాటిస్తున్నాం. ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు వరి కొనుగోలు చేయడం జరుగుతుంది.
0: జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామాన్ని, ఎర్రుపాల మండలంలోని రాజుపాలెం గ్రామాన్ని సౌర ఆదర్శ గ్రామాలుగా సిద్దం చేస్తున్నారు.

0: ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి లబ్దిదారు చౌడవరపు కిషోర్ గుప్తా ఆకాశవాణికి వివరించారు.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద సోలార్ నేను పెట్టుకోవడం జరిగింది. కరెంటు బిల్లు మినిమం 2000-3000 వచ్చే వాళ్ళకి ఒక 3 కేవీ పెట్టుకుంటే కరెంటు బిల్లు రాదు. నెలకి 450 యూనిట్లు ప్రొడ్యూస్ కావడం వల్ల యూనిట్ కి 3 రూపాయలు చొప్పున గవర్నమెంట్ నుంచే మనకి రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. సోలార్ పెట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ గాని ఇస్తే అంటే మాత్రం అందరు పెట్టుకుంటారు. చాలా మందికి అవగాహన లేక ఇది పెట్టుకోవట్లేదు.
0: నాగార్జున సాగర్ జలాశయాన్ని గోదావరి నది నిర్వహణ బోర్డు చైర్మన్ పద్మా దోర్జే గ్యాంబా నిన్న సందర్శించారు. ప్రధాన డ్యాం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్వహణ, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు చైర్మన్ కు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన JSSET పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరుకాగా మొదటి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కాలేజీల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. TGSET పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2 ఏడాదిలో చేరేందుకు ఈ నెల 15వ తేదీన ESET నిర్వహించారు. ఫలితాలను ESET అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సుల్లో చేరేందుకు PGESET ఆన్లైన్ పరీక్షలు వేళ ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయని అంచనా వేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గరిమా అగర్వాల్ వెల్లడించారు.
2: మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80% దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్. అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది.
0: కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు సరైన మద్దతు ధర అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన గురి కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను సిద్దం చేసిందని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన ఉపాధ్యాయుని రామగీత రేడియోతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు.
3: ఆ రోజుల్లో రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి సభ్యుడులా ఉండేది. సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి కార్యక్రమాలు, భక్తి గీతాలు, నాటికలు, లలిత గీతాలు, రైతు కార్యక్రమాలు, ఇలా ఎన్నో రకాల ప్రసారాలతో రేడియో ప్రతి వర్గానికి చేరువైంది.
0: నల్గొండ జిల్లాలో ప్రతి నెలా చివరి శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమాధికారి కెవి కృష్ణవేణి ఈ విషయం తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తామని,

మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ చెప్పారు. ఆదివాసీ గ్రామమైన దొరవారి తిమాపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. విశేషాలు మరొకసారి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి ఇంతవరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని అంటించడానికి ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. పరిచయం అవసరం లేని పేరు వారిది. వారి పేరు చెప్పగానే శ్రోతల హృదయాల్లో కోటి వేణులు మోగుతాయనే చెప్పొచ్చు. అంతటి అనుబంధం పెనవేసుకున్నారు ప్రోగ్రామ్స్తో గాని శ్రోతలతో గాని. ఆవిడ ప్రోగ్రామ్ లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ మరెవ్వరూ చేయలేదు అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ముఖ్యంగా మేడంతో నేను వివిధ భారతిలో వర్క్ చేసినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు మేడం తెరతీశారు. అందరికి గుర్తుండే ఉంటుంది, శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి సినీ దర్శక రత్నాలు గాని మాట పాట, సరిగమల సరాగాలు, భళారే చిత్రం, పాటల పల్లకి, బృందావనం, భావగీతం, ఇలా అనేక కార్యక్రమాలు. ఇంకా పోలిపూర్ణం అనే చక్కటి హిలేరియస్ డ్రామా గాని, నవ్వులు అమ్మబడును అని గాని, ఇలా అనేక ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కే విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం.
1: స్వాగతం అమ్మా. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకున్నాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రోసెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగులియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాలని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించడంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచడంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో గాని రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతుందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా.
0: మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం?
1: ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే, నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది, ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేది అనమాట. చిన్నపిల్ల కదా, తెలియదు ఎవరైనా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇంకా డ్యాన్సులు గంతులు వేయడమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్లి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని, అటు ఇటు.

చూసి ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గెంతులేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో దీనికి ఏదో బాగా డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది అన్నమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. టీఏడిఏ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారనమాట. అంతవరకు అసలు రేడియో తెలీదు. సరే వెళ్ళాను కడప స్టేషన్ కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారనమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారని ఫామ్ రేడియో ఆఫీసర్, అప్పట్లో అగ్రికల్చర్ చూసే వాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసే వాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్స్లు వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ అటాచ్ డ్రామా అటాచ్డ్ అయిన ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి ప్రొడక్షన్ అసిస్టెంట్ అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్లి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఎలా మాట్లాడాలో తెలీదు. సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నా వదిలేశామన్నమాట. జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్డికి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సీ వాళ్ళది పడింది అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషను. సరే మా వారు ఇదేదో బానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్ గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేశామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 మంత్స్ 10 మంత్స్ బేబీన పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్ని పట్టుకుని యూపీఎస్సీ లాన్ లో కూర్చొని మా వారు పిల్లని ఆడించుకుంటూ ఉంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డి కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు ఇంకా నా ఎంఎస్సీ థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 అవర్స్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్ లో. ఇంకోటి గమ్మత్తు అయిన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు ఇంటర్వ్యూ దీంట్లో, ఆయన లాస్ట్ లో ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యో బాబా ఈయన పాట పాడమంటున్నాడు, మనకేం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో 1-2 లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య, వచ్చాయి. పోస్టింగ్ హైదరాబాద్ లో వేశారు. సరే ఇంకా మళ్ళీ హైదరాబాద్ లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరువలేని జ్ఞాపకాలు అనమాట. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయినట్టు సార్ సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 ఇయర్స్ ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్ లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేశన్ గారని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టర్, ఆయన ఉండి అమ్మ ఫామ్ అండ్ హోమ్ కి నీకు ఆర్డర్స్ వచ్చాయి బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యూ హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో అని అది ఇది ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా శాస్త్రి గారు అని ఉన్నారు. ఆయన నేను అందరినీ పరిచయం చేస్తానని తీసుకెళ్లి మొత్తం స్టూడియోలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈ్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికి పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను, అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఇవి ఉన్నాయి మనకి ఏమి ఇది సూట్ కాదు మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బల సరదాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంక మెల్లమెల్లగా

0: ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో, ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్. దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసేవాళ్ళు ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడు, బి గ్రేడు, బి ప్లస్ అట్లా. అప్పుడు శాస్త్రి గారు, అమ్మాయి నువ్వు లాభం లేదు, ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్ లో అనడము చాలా సరదాగా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో. ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీస్, పళ్ళు పోషక విలువలను ఒక సిరీస్, పోషకాహారం గురించి ఒక సిరీస్, ఇలా రకరకాలుగా అన్ని, మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం. సుధామ గారు, నేను, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారు అని డ్రామాలో ఉండేవారు, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట. అది బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటం అంత తెలిసేది కాదు, ఆయన ఒక గురువు గారు అని చెప్పొచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవటం, ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ చదవాలి అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడు మర్చిపోలేను అనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్ళు. భీమయ్య గారని ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు, ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్. దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం. మేయల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్ గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కి సుధామ గారు, తర్వాత కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ డ్రామాకి, ఆయన ఉదయ తరంగిణికి కూడా అసిస్టెంట్ గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంక మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు, మన కామేశ్వరి గారు ఉన్నారు కదా ప్రోగ్రామింగ్స్ వాళ్ళ ఫాదర్ అనమాట, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకిరాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారదాని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది, మన యాంకర్ ఝాన్సీ ఉంది కదా వాళ్ళ మదర్ అనమాట, తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చానన్నమాట.
1: అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన పోస్ట్కి
0: అప్పుడు వచ్చాను.
1: ఓకే, ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు?
0: సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే, నేను మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలు రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 అవర్ ప్రోగ్రామ్ ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడీ పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్ళీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 అవర్ ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకు సెపరేట్ ప్రోగ్రామ్ ఉండేది బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానన్నమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సరు, ఈ పాడి పంట ప్రోగ్రామ్ లో చిన్నమ్మ పాత్ర చేసేదనమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు. ఏమ్మాయి నువ్వు చేస్తావా, క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి, ఇంకా నేను చేయగలనో లేదో, ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలనో లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రామ్ లో స్టాక్ క్యారెక్టర్ గా ఒక 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్ళగలిగాను. అది నాకెంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమంగా నేను చెప్పుకుంటాను. కనెక్ట్ అవుతారు పెద్దయ్యలు మారారు మళ్ళీ. పెద్దయ్యలు విజయ్ కుమార్ తో చాలా ఏళ్లు చేశాను నేను, విజయ్ కుమారు, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు. పెద్దయ్యలు మారారు కానీ చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫామ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్ లో పనిచేసేవాళ్ళు గోపిచందు, విజయ్ కుమార్, తర్వాత పెక్సల్ అయ్యారు.

0: వాళ్ళిద్దరు పాపం మంచి సహకారం అనమాట. ఒక టీమ్ గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక్కసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు, మెల్ట్రాన్ రికార్డర్, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసులో పెద్ద ఏదో ఊరు ప్రయాణం లాగా వెళ్లేవాళ్ళం అనమాట. ఓబీకి వెళ్ళడం అంటే అంత సరంజామా ఉండేది. ఇద్దరు ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్ళాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం గాని, అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్, ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ ను పరిచయం చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము, ఒక విలేజ్ కి వెళ్లి ఇక్కడ ఆఫీషియల్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు, ఆయనతో కలిసి వెళ్లి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగామన్నమాట.
1: ఎక్స్పెరిమెంట్ మీరు పెట్టింది పేరు మేడం,
0: పల్లెకు పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య, మంచి జ్ఞాపకాలు అన్నమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకిక్కడ హైదరాబాద్ లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరు శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మనం అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా. మహబూబ్ నగర్, కరీంనగర్ ఈ జిల్లాలన్నిటికి వెళ్ళి రైతుల అనుభవాలు, అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, మహిళల గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని, అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్ళీ మన స్టూడియో కూడా రైతుల్ని ఆహ్వానించేవాళ్ళం అనమాట. రైతులు కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి, వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది, ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు హాఫ్ అన్ అవర్, తర్వాత మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్ళీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 మంత్స్ కి ఒక మీటింగ్ జరిగేది, రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్ లో ఏమన్నా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము, దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు, అన్ని అనుభవాలు ఉన్నాయి రైతులతో, అనుభవాలు ఫార్మర్స్ తో కానీ సైంటిస్ట్ తో కానీ ఉండేది. వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా.
1: నిజంగానే ఏజీబీఎస్సీ చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
0: చాలా మంది ఏమండి పీహెచ్డీ చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్ యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అనని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు, అంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే, నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్ లో కానీ సబ్జెక్ట్ పక్కన పెట్టైనా సరే, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగాం అనమాట.
1: ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడు కానీ ఇంత వర్క్ చేయగలం.
0: ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది.
1: చాలా సర్వీస్ అందించారు మేడం ఫామ్ అండ్ హోమ్ కి మీరైతే, మరి దాని ఒక్కదానితోనే మీరు ఆగిపోలేదు, మీ క్రియేటివిటీ గానీ మీ డెడికేషన్ గానీ మిగతా సెక్షన్స్ కూడా వెళ్లారు. దాంట్లో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, దాంతో మీ అనుబంధం పంచు.
0: ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే, మా ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళల్ని కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది, నవంబర్ 14 వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, డాన్స్ కూడా నేర్పించి పిల్లలకి. శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు,

0: అన్ని చేసి జవహర్ లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్విటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అలా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉంది అనమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు కేకలు అసలు చెప్పొద్దా ఇన్విటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో. ఫామ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టార్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను విజయ్ కుమార్ ని తీసుకెళ్లి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మా ఇద్దరిని కాంపేరింగ్ మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్ తో ప్రోగ్రామ్స్ చేయమనడానికి డప్పులు కొడుతూ మాకు హారాలేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్లటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ మామిడిపూడి వెంకట్రంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది, ఆ ఫౌండేషన్ వాళ్ళు గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో నేలంతా రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకుని ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు.
1: మేడం, మీ సర్వీస్ లో చాలా మంది స్టాల్వర్డ్స్ మీరు ఇంటర్వ్యూలు చేసుంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు, అందులో గుర్తున్న కొన్ని స్మృతులు మాతో కొంచెం.
0: శాంతా సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట, ఆవిడకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, విజయ మనం వెళ్లి మేడం రికార్డ్ చేసుకోద్దాం రాని వాళ్ళ ఆఫీస్ కు వెళ్లి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెసే అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలా సార్లు రావడం జరిగింది. అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది అనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే కొంత కొంతమంది పెక్సులకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు, ఇవి మీరు చేయాలి ఇవి మీరు చేయాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్ గా ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవీ రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ కి. 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడ పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల్లో విభాగంలో, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈ రోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్ తో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయన ఆఫీస్ కు వెళ్లి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇద్దరు ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము, రైతు నేస్తం ప్రకృతి నేస్తం పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు రెడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రామ్ చేయడం, చాలా ఉన్నాయమ్మా. అసలు చెప్పాలంటే మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు, ఎందుకంటే ముందు పాదాలు మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే సంగీతం సాహిత్యం నాటకం ప్రధానంగా చెప్పుకుంటే, జానపదం కానివ్వండి శాస్త్రీయ సంగీతం కానివ్వండి జానపద కళా రూపాలు యక్షగానం బుర్రకథ హరికథ ఇవన్నీ, ఈ కళలు పోషించటంలో ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్లు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి, అక్కడున్న కళాకారులు ఉన్నారు, ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేదు.
1: మేడం, మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి, ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్లు నిండిన నిండు గర్భిణి, పుట్టింటికి వెళ్లి అమ్మని కౌగిలించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా.
0: అవును, నాకు ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్లిన వాళ్లే
1: మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని
0: నేర్పింది, అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులు అయిన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు.
1: అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటుంది
0: అంటే, ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే, వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు అనుదీప్ దురిశెట్టి, చాలా భయపడుతూ వచ్చాడనమాట పెద్ద వర్షం, నాకు ఇంకా గుర్తుంది కిటికీలన్నీ పగిలిపోతున్నాయి, అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు రూమ్ లో కూర్చున్నప్పుడు, ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లెమ్ తో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగడం, చిన్న కుర్రవాడు
1: ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలన్న
0: కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా

0: మంచి జ్ఞాపకాలు అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు, ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా అది తప్పకుండా మనతో పంచుకుంటారు.
1: మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేసిందంటారు మేడం రేడియో?
0: రేడియో నేను చెప్తున్నాను కదా మన మోటో బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్ స్పాట్ లైట్ ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్ కి రాశామండి కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించడంలో గాని పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అడగండి చెప్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది టీనేజర్స్ వి వాళ్లకున్న డౌట్స్ కెరియర్ సెలెక్షన్ లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్లాలని కానివ్వండి, రకరకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక ఓన్లీ టీనేజర్స్ కోసమని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళ చెప్పుకున్న వాళ్ళు ఉంటారు, ఆ చిన్న బాలానందం ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
1: మొన్న సురేఖమూర్తి గారు విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు, చిన్నప్పుడు చేశాము
0: రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య అని, అప్పుడు వాళ్ళ రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మనం మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబాయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము, మంచి మంచి కార్యక్రమాలు, చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. కానీ తర్వాత పద్యాలు అంటే గుర్తొచ్చింది మన రేడియోకే సొంతం, పద్యం అంటే ఒక కళా రూపం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా రేడియో చాలా పాత్ర పోషించిందమ్మా. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది.
1: మేడం మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చి గురించి కూడా మాట్లాడుకోవాలి.
0: చివరి పిచ్చికి ఏంటంటే యాక్చువల్ గా ఫామ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫామ్ అండ్ హోమ్ తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చిందనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అని అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ పై నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలండి, సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్ గా ఉండేవారు. ఏమండి పిచ్చుకల వేషానికి ఎట్లా మగ గొంతులు పెడితే బాగుండదు, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వాయిస్ లో మాట్లాడతాయి కదా అట్లానని, సరే ఆడపిల్లల గొంతులే తీసుకుందామండి అని. ఆవిడ శిల్ప అని టీవీలోను ఆర్టిస్ట్ గా ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత తను బ్యాంక్ లో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, సరే వాళ్ళిద్దరు వాయిసులు బాగుంటాయనని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని మన వాళ్ళే, ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని తీసుకుని అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాము ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్ కూడా ఒక వారం రోజులు, అంత టఫ్ గా చేశామన్నమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రాము, సరే అవార్డ్స్ కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాం. ఫామ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది, అది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను.
1: ఇప్పటికీ మనసుకు హత్తుకునే
0: చాలా, ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా ఏ స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది విని చాలా నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్ కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అనమాట.
1: ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసే ఒక సందేశం.
0: పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న పెచ్చుగల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. త్రివేంద్రం లో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్లి అవార్డు తీసుకొని వచ్చాను, అది లైఫ్ లో చాలా గొప్ప మెమరీ. తర్వాత అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, అప్పుడు ట్రెక్స్ మేడం నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిస్తాను మేడం, మీకు ఎప్పటికీ జ్ఞాపకం లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్లి.

0: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429538, మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు కోరిన విధంగా పాటను వినవచ్చు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకర్రావు గారు. మరి మీతో హలో అంటూ ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం శ్రీమతి ఎన్ రేణుక. కార్యక్రమంలో ముందు కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: శ్రీయాతనగర్ మండలం సీతంపేట బంజారు నుంచి భద్రుని మాట్లాడుతున్నా మేడం.
0: భద్రు గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాటను వినిపించమంటారు?
1: మీ ప్రేమకాయ సినిమాలో నుంచి మనస్ అనేది లేదు అప్రమకాయ పాట వేయండి మేడం.
0: ఓకే అండి. మరి రేడియో ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా?
1: వింటుంటా మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: నేను పాల వ్యాపారం చేస్తూ ఉంటా మేడం.
0: పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎన్ని గేదెలు ఉన్నాయి ఏంటి మరి?
1: ఉన్నాయి మేడం, ఒక 7 సార్లు ఉన్నాయి మేడం, 7 సార్లు.
0: అవునా? ఓకే అండి. మీరు కోరిన విధంగా నీ ప్రేమకై చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: కొత్తగా నేరు బస్ నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు, బాగున్నారా?
1: చాలా బాగున్నామ్మా. ఇప్పుడే షాప్ నుంచి దనాదనం చేసి ఫోన్ చేస్తున్నాను.
0: భోజనం చేశారా మరి?
1: లేదమ్మా, ఫోన్ మాట్లాడి చేస్తేనే కడుపు నిండినట్టుగా ఉంటుంది.
0: ఓకే, అన్ని వింటుంటారా మరి ప్రోగ్రామ్స్?
1: చాలా వింటున్నామ్మా. రాత్రి 11 గంటలకు ప్రసార వివరాలు విని పండుకుంటాను నేను.
0: లాస్ట్ చివరి ప్రోగ్రామ్ వరకు విని, ప్రసార వివరాలు విని పడుకుంటారు.
1: అవునమ్మా.
0: ఏం చేస్తుంటారు వెంకటేష్ గారు?
1: మెడికల్ షాప్ అమ్మా, డాక్టర్ అబ్బుపత్రు హాస్పిటల్.
0: ఓకే, మెడికల్ షాప్. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: ప్రవంతి సినిమాలో మౌనం ఆలాపన, ఎస్పి బాలకి సుశీల వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.
0: ఓకే అండి, శ్రవంతి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడ గుండెగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: పేరు
1: రాధా పాసి.
0: రాధా పాసి గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేం బాగున్నాము అందరం. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: శుక్రవారం కాబట్టి నాకు శివరామరాజు సినిమా నుంచి అమ్మా భవాని ఆ పాట కావాలి మేడం. ఈ పాట అంటే మా ఆయన భవ పాటి చాలా ఇష్టమని ఆయన గురించి కోరుకున్నా ఇవాళ.
0: ఓకే, మీరు అందరి కోసం కోరుకుంటారు, మీకోసం మాత్రం కోరుకోరా ఏంటి?
1: ఎందుకంటే చాలా మంది ఊరికే మా అన్నయ్య గురించి మాట్లాడుతుంటారు కదా, అందుకోసమే ఇలా మా అక్క ఇంటి కాడ ఉన్నారు కాబట్టి ఆయన గురించి కోరుకుంటున్నా ఇవాళ పాట.
0: ఓకే, అన్నయ్య వాళ్ళ కోసం కాకుండా మీ వారి కోసం.
1: అవును మేడం.
0: ఓకే అండి, శివరామరావు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
0: నేను నిజామాబాద్ జిల్లా శ్రీకానుగూడలో మీరా హనుమాన్ గారు మాట్లాడుతున్నారు.
1: ఎవరు?
0: మీరా హనుమాన్లు.
1: హనుమాన్లు గారు బాగున్నారా?
0: బాగున్నాం. మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నాము. చిన్నగా వస్తుంది వాయిస్. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
0: పసివాడి ప్రాణం నుండి ఏదైనా ఒక పాట.
1: పసివాడి ప్రాణం నుండి ఏదైనా ఒక సాంగ్. ఓకే అండి, మరి పసివాడి ప్రాణం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
2: సత్యం శివం సుందర.

0: హలో
1: హలో,
0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
0: నవీన్ మేడం, నిర్మల్ నుంచి, నిర్మల్ దగ్గర కాల్వ గ్రామం మేడం.
1: నిర్మల్ నుంచి నవీన్ గారు మాట్లాడుతున్నారు.
0: అవును మేడం.
1: ఏం చేస్తుంటారు నవీన్ గారు?
0: వ్యవసాయం చేస్తాం మేడం, అగ్రికల్చర్.
1: వ్యవసాయం చేస్తుంటారు, మరి ఇప్పుడు ఏం వేశారు?
0: ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు మేడం, వరి కోతలు అయిపోయినాయి. వరి, మొక్కజొన్న, పసుపు మూడు పంటలు అయిపోయినాయి.
1: మూడు అయిపోయినాయి.
0: మళ్ళీ ఇప్పుడు జూన్ లో వేస్తాం మేడం, పసుపు పత్తి పెడతాం.
1: పసుపు పత్తి పెడతారు.
0: అవును,
1: ఓకే అండి. మరి ఈరోజు ఏ
0: వరి
1: చిత్రం?
0: వేస్తాం మేడం.
1: వరి మూడు వేస్తారా?
0: అవును మేడం,
1: మూడు.
0: కొంచెం పసుపు అర ఎకరము, ఒక 2 ఎకరాల వరి, అర ఎకరం 1 ఎకరం పసుపు.

0: మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి?
1: మొత్తం 5 ఉంటుంది మేడం,
0: ఐదు ఉంటుంది.
1: 5 ఎకరాలు ఉంటుంది మేడం.
0: ఒక్కరే చేస్తారా మరి?
1: ఉంటాయి మా నాన్న, మా భార్య, పిల్లలు ఉంటారు మేడం.
0: అయినా కొన్ని మిషన్లు వచ్చాయి కదా మనకి వరి అంటే.
1: అవునవును,
0: అవును.
1: వరి కోతకు మిషన్ యూజ్ చేస్తాం మేడం. నాకైతే మనుషులు వేస్తాం మేడం, మేము వేస్తాం.
0: మీరే మనుషుల్ని పెట్టి వేపిస్తారు.
1: వేస్తాం వేస్తాం.
0: లాభం వస్తుందా మరి ఏమైనా?
1: వస్తుంది మేడం, లాభం లేనట్టు ఉంటుంది.
0: అదే
1: వర్షాలు మంచిగానే పడుతున్నాయి,
0: వర్షాలు పడుతున్నాయి. మార్నింగ్ మళ్ళీ ఎండ, యథావిధిగా ఎండ వస్తుంది.
1: మళ్ళా రేడియో ప్రోగ్రామ్స్ కూడా వింటాం కదా మేడం, అలా చెప్పినా కూడా కొన్ని పాటిస్తాం.
0: పాటిస్తారా కిసాన్ వాణి దాంట్లో వింటుంటారా మరి?
1: వింటాం మేడం, కొన్ని మంచి మంచి చిన్న చిన్న విషయాలు కూడా మంచిగా యూజ్ అవుతాయి మేడం. కొన్ని ట్రై
0: అవునవును.
1: చేసినా కూడా రిజల్ట్ ఉంది, బాగుంటాయి మేడం. ఈ ప్రసారాలు అన్నీ బాగుంటాయి మేడం,
0: అన్నీ వింటుంటారు అయితే.
1: అవునవును. ఇంకా కొత్త ప్రసారాలు చేయండి మేడం, యుగాది గడువు
0: సరే
1: అలాంటి
0: కొత్తవి
1: అలాంటి
0: చేస్తాము.
1: జ్ఞాపకాలు చేయండి మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరిన విధంగా బద్రీనాథ్ చిత్రం నుండి
1: బద్రీనాథ్
0: పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: ఆర్తి కాలనీ పాఠశాల నుంచి శారదా సంపత్ కుమార్ని మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారు, బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించామంటారు?
1: పునర్జన్మ చిత్రంలో సుశీల గారి పాట వినిపిస్తుంది.
0: ఏం చేస్తుంటారు మరి?
1: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్ అంటే, హౌస్ వైఫ్ అంటే ఏదో ఒకటి చేస్తుంటారు కదా.
1: ఇంట్లో పని
0: ఇంట్లో పనే చేస్తుంటారు, ఏం లేదు. ఓకే అండి. మరి రేడియో ప్రోగ్రామ్స్ ఏమేమి వింటుంటారు?
1: అన్నీ వింటారండి, ప్రతి ఒక్కటి.
0: బాగా ఏది ఎక్కువ నచ్చింది మీకు ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రాంలలో?
1: అదేనండి, వార్తలు వింటాం ఎక్కువ. వార్తలు, డాక్టర్ సలహాలు, అన్నీ వింటాను. ప్రతి ఒక్క కార్యక్రమం వింటాను, మహిళల కార్యక్రమాలు వింటాను.
0: ఓకే ఓకే అండి. మరి మీరు కోరిన విధంగా పునర్జన్మ చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.
0: ఓకే.

0: హలో, ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నేను ఝాన్సీ జిలూర్కోట మండలం పాపల నుంచి మాట్లాడుతున్నాను.
0: ఝాన్సీ గారు బాగున్నారా?
1: అండి, మీరందరూ బాగున్నారా?
0: అందరం బాగున్నాము. మరి ఏం చేస్తుంటారు ఝాన్సీ గారు?
1: వ్యవసాయం చేస్తామండి.
0: వ్యవసాయం చేస్తుంటారు. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఏముంది పొలంలో? అయిపోయిందా? ఇంకే పంటలు తీసారా? ఇంకేమైనా ఉన్నాయా?
1: అన్ని పంటలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఇక జూన్ లాస్ట్కి స్టార్ట్ అవుతాయి అన్నీ.
0: మళ్ళీ స్టార్ట్.
1: 1 మంత్ రెస్ట్ అందరికి.
0: 1 మంత్ రెస్ట్. మరి ఆ రెస్ట్ టైంలో ఏం చేస్తుంటారేంటి? మరి ఏమన్నా ప్లాన్ వేసారా?
1: ప్లానింగ్స్ ఉన్నాయండి. చిన్న చిన్న మొక్కలన్నీ అయిపోతున్నాయి. ఇంకా తిరుపతి వెళ్ళాలి.
0: తిరుపతి వెళ్ళాలి. మిగతాయన్నీ అయిపోయినా తిరుపతి ఒకటి ఉంది.
1: అవునవును,
0: వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని రావాలి.
1: చేసుకొని రావాలి కదా, స్వామివారి దయ అందరికీ ఉండాలి.
0: అవునవును, స్వామివారి దయ లేనిది బాగుండదు కదా, అందరికీ ఉండాలి.
1: అవును.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు ఝాన్సీ గారు?
1: శ్రీనివాస కళ్యాణ చిత్రం నుండి. తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా. ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
0: ఝాన్సీ గారు బాగా పాడారు. ఓకే అండి, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి. ఓకే అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: రాంపురం గ్రామం నుండి సతీష్ గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం. ఇంకో విషయం ఏంటంటే మేడం, మన కొత్తగూడెం కేంద్రంలో కిన్నెర లారీకి ఉన్నంత రెస్పాన్స్ ఏ కేంద్రంలో లేదు మేడం. ఎందుకంటే రోజుకు 2 సార్లు వస్తుంది కదా.
0: అవును,
1: ఎంతో మంది శ్రోతలు కూడా రాస్తున్నారు, ఇంకా రాస్తున్నారు, కొత్త కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనుకోండి, ఏదన్నా ఫోన్లు బాగలేకపోయినా కానీ ఈ రోజు ఉదయం మనకు యాప్లో రాలే ప్రసారాలు. దానికి కారణం ఏంటంటే నెట్వర్క్, మన ఉత్తరాలపాట ఎలాంటి నెట్వర్క్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఉత్తరాలపాట రాస్తే పూర్తిగా పాట వినొచ్చు. ఆ ఉత్తర పాట విన్న వాళ్ళు కూడా కొంతమంది, ఎంతో మంది కూడా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్ను అన్న ఉత్తరాలు ఎట్లా రాయాలని అడుగుతా ఉంటారు, నన్ను కూడా చెప్తా ఉంటారు. కొంతమందికి రాసిచ్చిన కూడా అందులో వాళ్ళ ఉత్తరాలు కూడా వస్తున్నాయి.
0: ఊరికే ఒకరే రాసేవాళ్ళు, అందరు చాలా మంది వెరైటీ వెరైటీగా రాస్తున్నారు. ఇప్పుడు అన్ని లెటర్స్ వస్తున్నాయి.
1: ఇప్పుడు ఒక్కొక్కరు అభిరుచి ఒకలాగా ఉంటుంది కాబట్టి
0: అవును,
1: ప్రతి ఒక్కరు కూడా ఈ రేడియో వినటం వల్ల మనకు విజ్ఞానం పెరుగుతుంది తప్ప ఎలాంటి అనారోగ్యాలు అయితే రావు. ఎందుకంటే అది కూడా మనకు డాక్టర్ గారి సలహాలు వస్తున్నది, అలాగే మనకు ఆరోగ్య కార్యక్రమాలు,
0: అన్ని కార్యక్రమాలు ప్రతిదానికి సంబంధించి వస్తున్నాయి మనకి.
1: ప్రతి కార్యక్రమం కూడా అందరికి సమాజానికి ఉపయోగపడే కాబట్టి రేడియో వింటే ఆరోగ్యమే పెరుగుతుంది. ఇటు ఆనందము రెండు రెండు ఒకే చోట దొరికేది కేవలం ఆకాశవాణి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: మేడం మాకు ప్రేమించు పెళ్ళాడు సినిమా, రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు, దాంట్లో ఈ చైత్ర వీణ అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నెల్లూరు నుంచి ఖాదర్ పాష మేడం, టైలరింగ్ చేస్తుంటాం.
1: ఖాదర్ పాష గారు బాగున్నారా?
0: బాగున్నారు మేడం. మీరు బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. టైలరింగ్ చేస్తూ ఉంటారా?
0: చేస్తుంటాను మేడం.
1: మరి గిరాకు ఉంటుందా టైలరింగ్ కి?
0: పర్వాలేదు మేడం, బాగుంది బాగుంది, పర్వాలేదు. రెడీమేడ్ వచ్చినా కొంత పనిలో కొంత బెనిఫిట్ ఉంది. లేడీస్ లో కవర్ అవుట్ అవుతుంది. ఇంకా పెద్ద పెద్దోళ్ళు కుట్టిస్తారు, కుర్రకారు అంటే కొనేస్తారు.
1: అవును అవును,
0: ఆన్లైన్ ఆన్లైన్ లో
1: మొత్తం ఆన్లైన్ లో మనకి తక్కువ ఏది వస్తుందో అని చూసి కొంటూ ఉంటారు. కాకపోతే అన్నిటి మీద స్టిచ్చింగ్ ఏ బాగుంటది. మీరు
0: అంతా కుట్టిస్తారు, పెద్దోళ్ళంతా కుట్టిస్తారు, వాళ్ళకి సెట్ అవుతాయి బాగా.
1: అవును,
0: రెడీమేడ్ సెట్ కావాలి.
1: అవును, ఒకరే కుడతారా మరి?
0: వర్కర్ ఉన్నారు మేడం.
1: వర్కర్ ఉన్నారా?
0: మాది అప్రిన్ టైలర్ పేరు, మా పాప పేరు అది.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
0: కులగౌరవం.
1: కులగౌరవం చిత్రం నుండి.
0: మాతృత్వంలో ఉండి ఆడ జన్మ సార్థకం.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: ధన్యవాదాలు.
1: ఓకే.

0: మేడం నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
0: నేను నాగేశ్వరరావు ఇనగంటి.
1: ఇనగంటి నాగేశ్వరరావు గారు, బాగున్నారా?
0: బాగున్నాను మేడం.
1: ఏం చేస్తుంటారు నాగేశ్వరరావు గారు?
0: టెక్నికల్ ఫీల్డ్ అండి, రేడియో అండి, టీవీ.
1: ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
0: నాకు ఈరోజు గాజుల కృష్ణయ్య సినిమాలో నవ్వులు నువ్వే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ అనే పాట, దానికి తగ్గట్టుగా నేను ఒక చిన్న మాటల రూపంలో ఒక పూల పైన చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: తెల్లవారుజామున తెలి మంచుతో తడిసి మెలిసిపోతున్న తెల్ల తెల్ల ముత్యాల సరిదండ విప్పారి విరబూసి రెక్కలార్చుకుని ఎదురు చూస్తున్న ముద్దొచ్చే లేనేత పూరమ్మ, ఆకు చాటున ఒదిగి ఆత్రంగా ఎదిగి నీల నీలలో పూల కుండీలలో కొండలలో తెర తెల్ల ఆర్పుక ఎదురు చూస్తున్న ముద్దొచ్చే తెర తెల్ల కుసుమ కమలాల కలువలు చంద్రకాంతి వెన్నెలలో కళల నిగారింపు నీలలో నీళ్ళలో ఉన్నంత వరకే నీ వలపు పులకింత ఒడ్డు నెక్కిన వలపు వయ్యారి పూబంది ఎక్కడో దూరాన ఉదయించే బాణుని అరుణ కిరణాల తాకిడి తాపాల వేడినికి నిగ నిగల నీ వంపు నిష్ప్రయోజనమే. నీటిపైన పడ బొడ్డును పడ్డ తర్వాత చింత పడకమ్మ ఓచిరు రెమ్మ కలువ కలువ చంద్రకాంతి రేఖ కళల నిఖారింపు వింత
1: నాగేశ్వరరావు గారు బాగా చెప్పారు. ఓకే అండి, మరి మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: మధ్యాహ్నం అండి. రేణుక గారు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి మీ పేరు చెప్పలేదు.
1: స్వీటి పాల్వన్స్ నుంచి మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు బాగున్నారా?
1: బాగున్నానండి.
0: ఏం చేస్తుంటారు స్వీటీ గారు?
1: దానికి హెల్త్ డిపార్ట్మెంట్ అండి.
0: మరి ఈరోజు డ్యూటీ లేదా?
1: నైట్ డ్యూటీ కంప్లీట్ అండి.
0: నైట్ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటారా?
1: వింటుంటానండి.
0: ఏ ప్రోగ్రామ్ బాగా నచ్చింది మీకు?
1: ఎవ్రీడే న్యూస్, నేషనల్ సాంగ్స్ అన్నీ వింటుంటాను.
0: అన్నీ వింటుంటారు. ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: హనుమాన్ మూవీ నుంచి ఏదైనా మంచి సాంగ్ వచ్చిందండి, వింటున్నా. సోషల్కి సాంగ్ రికెట్ చేస్తున్నా.
0: ఓకే అండి, హనుమాన్ చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే అండి.

0: హలో,
1: హలో,
0: పెనగడప నుండి అక్షరాన్ని మాట్లాడుతున్నాను అక్క.
1: వెనగడప నుండి అక్షర.
0: అవునక్క,
1: ఏం చేస్తుంటావు అక్షర?
0: డిప్లొమా చేస్తున్నాను అక్క, ఫైనల్ ఇయర్ జీపీటీ కొత్తగూడెం కాలేజీలో.
1: కొత్తగూడెం కాలేజీలో డిప్లొమా చేస్తున్నావు?
0: అవునక్క.
1: మరి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందా కాలేజీ?
0: లేదక్క, జూన్ 12th నుంచి.
1: జూన్ 12th నుంచి. మరి రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటావా?
0: వింటున్నానక్క ఈ మధ్య.
1: ఈ మధ్య వింటున్నావు?
0: అవునక్క, మీ ప్రోగ్రామే వింటున్నానక్క.
1: అవునా, మా ప్రోగ్రామ్ అంటే ఇదే పాటల పల్లకిలోనా?
0: అవునక్క.
1: ఓకే, మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటావు?
0: సొంతం సినిమా నుండి తెలిసినా తెలిసిన అక్క.
1: పాట పాడగలవా?
0: పాడు
1: పాడు పాట.
0: తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా.

0: చాలా బాగా పాడావు.
1: థ్యాంక్ యూ అక్క.
0: ఓకేరా, మరి మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే అక్క.
0: ఓకే.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం పేరు?
1: కారేపల్లి రాంబాబు మేడం.
0: కారేపల్లి నుంచి రాంబాబు గారు.
1: అవును మేడం.
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం, బాగున్నా. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి రాంబాబు గారు ఏం చేస్తుంటారు?
1: పాన్ షాప్ మేడం, నాది పాన్ షాప్.
0: పాన్ షాప్.
1: అవును మేడం.
0: భోజనం అయిపోయిందా?
1: తిన్నారా మేడం?
0: మరి ప్రోగ్రాం వింటూనే కాల్ చేశారా?
1: వింటూనే చేస్తా ఉంటాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ కంపల్సరీ వదిలిపెట్టాం. బీజీ ఉంది కాబట్టి కొద్దిగా వెనక ముందు
0: ఆడతాం. ఏమేమి వింటుంటారు రేడియో ప్రోగ్రామ్స్? మరి
1: జర్దా పాన్లు, డ్రింక్స్, వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి. వాటర్ ప్యాకెట్లు
0: అన్నీ. ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాటను వినిపించమంటారు?
1: మురారి నుంచి ఏదైనా ఒక మంచి పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా మురారి చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్స్.
0: ఓకే.

0: హలో,
1: హలో.
0: ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: సరో నుంచి కొయ్యగూడెం మాట్లాడుతున్నాం మేడం. కొయ్యగూడెం నుంచి.
0: కొయ్యగూడెం నుంచి పేరు?
1: అచ్చమ్మ.
0: అచ్చమ్మ, అచ్చమ్మ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. ఏం చేస్తుంటారు అచ్చమ్మ గారు?
1: ఇంటికాడనే ఉండే మేడం గారు. ఎరిగిపోను.
0: ఎక్కడికి వెళ్ళారు? ఇంటి దగ్గరే ఉంటారు.
1: ఇంటి దగ్గరే ఉంటాం.
0: మరి రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటావా?
1: అన్నీ ఏంటో మేడం, పొద్దున ఆరింటికి పెడతా.
0: ఫోన్ చేయడం వచ్చా మీకు?
1: ఏం ఫోన్ మేడం?
0: ఇది నెంబర్కి ఫోన్ ఎవరు చేశారు? మీరే చేశారా? ఎవరితో? మీరే చేశారు. ఈరోజు చివరికి చేశారు.
1: అవును మేడం.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు? ప్రేయసి రావే. సినిమాలు చూస్తుంటారా మరి?
1: అంటే అప్పుడు చూసినాం మేడం, ఇప్పుడు సినిమాకి ఆడిపోతాం మనం.
0: ఇప్పుడు చూడట్లేదు.
1: రేడియో ప్రోగ్రామే ఎక్కువ అవుతుంది మనకి.
0: అంతే. ఓకే అచ్చమ్మ గారు, మీరు కోరిన విధంగా ప్రేయసి రావే చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.

0: హలో,
1: శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: కూనం రమేష్ మేడం, లక్ష్మీపేల మండలం, సీతారాంపురం నుంచి.
0: కూనం రమేష్ గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఏం చేస్తుంటారు రమేష్ గారు?
1: పవర్ ప్లాంట్లు చేస్తుంటారు మేడం.
0: మరి ఈరోజు ఏ చిత్రం నుండి పాట వినిపించమంటారు?
1: గోపి గోపిక గోదావరి మూవీ నుంచి నువ్వక్కడుంటే నేనిక్కడుంటే అనే సాంగ్. చాలా బాగుంటుంది మేడం ఈ పాట, వింటున్న శ్రోతలందరి కోసం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా గోపి గోపిక గోదావరి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి. లాస్ట్ కాలర్ మీరే. ఓకే అండి.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకర్. మరి మీతో హలో అంటూ ముచ్చటించిన మీ రేడియో నేస్తం శ్రీమతి ఎన్ రేణుక. ఈనాటి మీ మాటతో ఓ పాట కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆనందంలో అంత తెలుసుకుని సంసారాన్ని కాల

నేస్తమ్మా. ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది, అది ఏడడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసులే వినమంది, నిన్నే చూడమంది నేస్తమ్మా. ఓ ప్రియ నేస్తమ్మా.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన లాహిరి లాహిరి లాహిర్లో చిత్రం నుండి పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి పండంటి కాపురం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాట పండంటి జీవితం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి పి సుశీల పాడిన పాట కాశ్మూరా చిత్రం నుండి.

మీరు విన్న పాట గోరెంటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి డాక్టర్ బాబు చిత్రం నుండి ఘంటసాల పిసిసిల పాడిన పాట.

మీరు విన్న పాట రాజకోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల పిసిసిల పాడిన పాట. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ ఆకాశవాణి నేస్తం మహమ్మద్ యాకూబ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తరువాతి పాట గీతా గోవిందం చిత్రం కోసం సేతు శరీరం గానం చేసిన ఈ పాట.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ముప్పై రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ సునీత గానం చేసిన ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమం తర్వాత పాట జనతా గ్యారేజ్ చిత్రం కోసం గీతామాధురి సాగర్ గానం చేసిన ఈ పాట.

0: 오빠 깔로 아깔.
1: కార్యక్రమంలో చివరిగా జయం చిత్రం నుండి పాట.

0: చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: टॉक के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. కొమురం భీం స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీం స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కుమరం భీం పుట్టిన ఊరు రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమాపేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని, కుమరం భీం పోరాట స్ఫూర్తిగా దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
1: కుమరం భీంజీ కే విచారో ఔర్ ఉన్కే ఆదర్శోకో నయీ పీఢీ తక్ మత్లబ్ నౌజవానో తక్ పహుంచాయే. ఆజ్ కా యహ గ్రామోత్సవ్ ఇసీ దిశా మే ఏక్ బేహద్ సరాహనీ

0: अत्यंत प्रसन्नता हो रही है। गांवों के सर्वांगीण विकास, हमारी पारंपरिक शिक्षा, स्वास्थ्य और सामाजिक चेतना को बढ़ावा दिया जा रहा है।
1: యాసంగి వారి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, దేశంలో జరుగుతున్న మొత్తం యాసంగి వరి సేకరణలో తెలంగాణ వాటా 60% ఉందని మంత్రి తెలియజేశారు. సీజన్ ముగిసే నాటికి ఇది 70% చేరుకుంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 100,000 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమాపేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు మార్పులు, సూచనలు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్బంగా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క చెప్పారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు వ్యాపార కళలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బిట్స్ పిల్లని టీ హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇన్క్యుబేటర్కు 10,70,00,000 రూపాయలు కేటాయించామని, 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని సీతక్క చెప్పారు. రాష్టంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2,000,00,000 రూపాయలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100% చెల్లించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. 100 రోజుల్లో 6,000,00,000 రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ రోజు తొలి విడత బకాయిలు విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, దీనికోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పైన సాధికారత సాధించేలాగా వార్షిక 2025 ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు చెప్పారు. మంథన్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి ఈరోజు సందర్శించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వారు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే గురువులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని క్రీడా, పాడి పరిశ్రమ అభివృద్ది మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
2: నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఈ 10th తర్వాత మీరు చేసే నెక్స్ట్ అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చిన్నాడుతో కోరుతా ఉన్నా, మీరు విధిగా మీరు క్లాస్ టీచర్ల మాట, ఇంట్లో పేరెంట్స్ మాట విని ఒక 6 సంవత్సరాలు మీరు చదివితే, శ్రద్ధ వహిస్తే, చదివే సర్వస్వం అనుకుంటే మిగతా మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది.
1: రాష్టంలోని మహిళల ఆర్థికాభివృద్ది ధ్యేయంగా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు మహిళా సంఘాలకు 40 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ,
3: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు స్ఫూర్తిని ఇవ్వడానికి, మహిళలకు చైతన్యం ఇవ్వడానికి, మహిళలు అత్యంగా ఎగ్గడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందికూర్చాలని చెప్పిన హైదరాబాద్ చెప్పని రేవంత్ రెడ్డి గారి సర్కారు అచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంకు లీకేజ్ లో రాష్ట్రంలో మహిళలు

0: జరిగించే కార్యక్రమం గుర్తు చేసుకోండి.
1: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట విభాగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఈ విషయం తెలియజేశారు. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులు ఈదాలులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రేపు రాష్టంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 2 రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలోకి 800 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇసుక ట్రాక్టర్లను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో అకాల చంద్రశేఖర్ తెలియజేశారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిసినట్లు ఆయన వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదుర్కొండా వ్యాపార రంగంలో అడుగు పెట్టి స్వయం పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న నిల్వల వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈ రోజు ఎంపీడీఓలతో సమీక్షలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. కొమురం భీమ్ స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికతల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను హైదరాబాద్ బంజారా భవన్లో ఈ రోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చన్యాయాలయేభ్యః త్రిషు మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. శిక్షామంత్రిణా ధర్మేంద్ర ప్రధానేన పరీక్షాపరాధ విరుద్ధం కఠోర కార్యాచరణాయ యోగ్య ఛాత్రాణాం రక్షణాయ చ ఆశ్వాసితం. పిఎం సూర్యాఘర యోజనయా ప్రముఖం లక్ష్యం ప్రాప్తం. అస్మిన్ ప్రాయః 40 లక్షాని గృహాణి రూఫ్ టాప్ సోలర్ ఇత్యేతం అంగీకృతవంతః. భారత ఋతు విభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృట్ వృష్టేః అనేకేషు రాజ్యేషు సామాన్యాత్ అధికం యావత్ ఉష్ణతరంగస్య స్థితేః చ సంభావనా ప్రకటితా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే మహారాజా యాదవీంద్ర సింహ్ అంతరాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే న్యూ చండీగఢ నగరే మహత్వపూర్ణే క్వాలిఫాయర్ ద్వితీయ స్పర్ధాయాం గుజరాత్ టైటన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సర్వోచ్చ న్యాయాలయేన సంపూర్ణే దేశ సర్వేషాం ఉచ్చ న్యాయాలయానాం కృతే నిర్దేశః ప్రదత్తః యత్ ఆరక్షిత నిర్ణయాః త్రిమాసాభ్యంతరే ఏవ ప్రదాతవ్యం. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నిర్ణయ ఘోషణాయాం విలంబః వాదినాం కృతే అపరివర్తనీయాం హానిం జనయితుం శక్నువంతి. వ్యక్తిగత స్వాతంత్ర్య సంబద్ధేషు ప్రకరణేషు శీఘ్ర నిర్ణయస్య ఆవశ్యకతాయాః ఉపరి బలం ప్రదత్తం. ముఖ్య న్యాయాధీశ సూర్యకాంత తథా న్యాయాధీశ జాయ మాల్యా బాగచి ఇత్యతయోః పీఠేన ఉక్తం యత్ ప్రతిభూత్యాః ఆవేదన విషయే నిర్ణయః తస్మిన్నేవ దిన ఘోషణీయః. యది నిర్ణయం ఆరక్షితం భవతి తర్హి తత్ అగ్రిమదిన ఏవ ప్రకాశితం భవేత్. సర్వోచ్చ న్యాయాలయేన అన్యేపి అనేకాః నిర్దేశాః ప్రదత్తాః. న్యాయాలయేన ఉక్తం యత్ బంధనముక్తేః అథవా దండస్థగనస్యాదేశః నిర్ణయ ఘోషణానంతరం త్వరితం కారాగృహ ప్రాధికారిభ్యః ప్రేషణీయః. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానః అద్య

సమాచార వీరాలు ఉంటారు. ఆకాశవాణి ఈ పూట మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం వివరాలు, ఇంకా పాలీ హౌస్లో జర్బారా పూల సాగు వివరాలు, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:10

నిమిషాలకు స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మనోరంజన్ శీర్షికన హిందీ చిత్రగీతాలు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ ఆర్ఏ పద్మనాభరావు సమర్పించు సుభాషితం 6:30. 6:35 రైతు సమాచారంలో పశుగ్రాస పంటల ప్రాముఖ్యత, 7:15 స్వర్గం కావాలా నరకం కావాలా రూపకం, 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజా సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, 11:00 దాసరి నీవు మళ్ళీ పుట్టాలి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 2:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం, 12:40 తిరిగి సాయంత్రం 4:00 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 12:30 తిరిగి సాయంత్రం ప్రసారంలో 7:45 కిన్నెరల హరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ప్రసారం, 5:30 జానపద గేయాలు. 3:00 సాయంత్రం 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:50 వ్యవసాయ సూచనలు తెలుగులో జాతీయస్థాయి వార్తా ప్రసారం 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత ఎగుమతులు రూపకం, రేపు రాత్రి 9:30 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ, 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతలు వింటారు,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రగీతలు వింటున్నారు కార్యక్రమంలో. తరతి పాట మహారథి చిత్రం నుండి ఈ పాట.

저도 부채 시작 조금 가라.

ആകാശവാണി. వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు.

0: వ్యవసాయ సూచనల్లో ముందుగా విత్తన వారోత్సవాల సమాచారం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒక

0: సారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల సమాచారం అది. ఇప్పుడు వినండి వేరుశనగ ఉత్పత్తులు రెట్టింపు ఆదాయం కొన్ని వివరాలు.
0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేరుశనగను పండించి వేరుశనగ నుండి నూనెనే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసి చక్కటి రెట్టింపు ఆదాయం పొందడానికి చక్కటి సూచనలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం వాటా కేవలం 5-6%. మన దేశ నూనె గింజల దిగుబడి సరాసరి 1 హెక్టారుకు 12-15 క్వింటాలు. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 20 క్వింటాలు. 2023-24 సంవత్సరంలో సుమారు 41.36 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను సుమారు 30.24 మిలియన్ హెక్టార్లలో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా 9 నూనె గింజలతో పాటు పామాయిల్, కొబ్బరి నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైనవి కలుపుకొని సుమారు 12.41 మిలియన్. భారతదేశంలో ఏటా 9.56 మిలియన్ టన్నుల వేరుశనగ ఉత్పత్తి జరుగుతుంది. సోయాబీన్ నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2-3 స్థానాలలో వేరుశనగ ఆవాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం 4 ఉన్న కుటుంబ సభ్యులు అనుకుంటే నెలకు సుమారు 3 కిలోల నుండి 4 కిలోల నూనెను వినియోగిస్తున్నారు. తద్వారా సంవత్సరానికి మన రాష్ట్ర వంటగది స్థాయి 5 హోటల్స్, క్యాటరింగ్, ఇతర సూక్ష్మ ఆహారం

శ్రమల వినియోగం అదనంగా ఉంది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయ భూమి, ప్రజల ఆహార అలవాట్లు మొదలైనవి వంట నూనెల వినియోగం పెరగడానికి కారణాలు. తెలంగాణ రాష్ట్రంలోని నూనె గింజల ఉత్పత్తి ఆధారంగా వేరుశెనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ స్కీము ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలలోని రైతులు, యువతీ యువకులు, సూక్ష్మ చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఆ జిల్లాలో కేటాయించబడిన వేరుశెనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. రిటైల్ మార్కెట్లో కిలో పల్లీలు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. వేరుశెనగలో నూనె శాతం 45 నుండి 50% ఉంటుంది. అంటే 2.5 కిలోల పల్లీల నుండి నూనె తీస్తే 1 కిలో నూనె లభిస్తుంది. మరోవైపు కిలో పల్లి నూనె ధర మార్కెట్లో 108 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంది. పల్లీల ధర, పల్లి నూనె ధరలు పరిశీలించినట్లయితే ఇంత తక్కువ ధరకు నూనె ఎలా లభిస్తుంది? నూనెకు పెట్రో కెమికల్స్తో కల్తీ చేస్తారని అందరూ అనుకుంటారు. మార్కెట్లో లభించే వేరుశెనగ నూనె ఎలాంటి కల్తీ చేయకుండా కిలో పల్లి నూనె ధర మార్కెట్లో 180 రూపాయల నుండి 200 రూపాయల వరకు అమ్మవచ్చు. ఎందుకంటే పరిశ్రమలలో పల్లి నూనె బీసీ గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడుకు కిలో రిటైల్ మార్కెట్ ధర 70 నుండి 90 రూపాయల వరకు ఉంటుంది. బి అండ్ సి గ్రేడ్ పల్లీల నూనె తీయడానికి వాడతారు. తద్వారా మార్కెట్లో 180 నుండి 200 రూపాయల వరకు మనకు మార్కెట్లో పల్లి నూనె లభిస్తుంది. ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు కదిరి 6, కదిరి 9, అనంత, కదిరి

0: కమ్మవచ్చు. ఎందుకంటే పరిశ్రమలలో పల్లి నూనె బిసి గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడ్కు కిలో రీటైల్ మార్కెట్ ధర 70 నుండి 90 రూపాయల వరకు ఉంటుంది. బి అండ్ సి గ్రేడ్ పల్లీల నూనె తీయడానికి వాడతారు. తద్వారా మార్కెట్లో 180 నుండి 200 రూపాయల వరకు మనకు మార్కెట్లో పల్లీ నూనె లభిస్తుంది. ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు కదిరి 6, కదిరి 9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవి 9, 1, 1, 1, 4, ధరణి టీఏజి 24, కదిరి 7, కదిరి 8, కదిరి 2, కదిరి 3, బీజీ 1, బీజీ 2, కుబేర్ జీఏయుజి 1, జీఏయుజి 10, పీజీ 1, T28, T64, చంద్ర, చిత్ర, కౌశల్, ప్రకాష్, అంబర్. ఇవి ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు. వేరుశెనగ పొట్టు తీసే యంత్రం గంటకు 500 కిలోల వేరుశెనగ పొట్టు తీసే యంత్రాలు మార్కెట్లో లభిస్తాయి. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు, వాటి సామర్థ్యం, నిర్మాణం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న వంట నూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వేరుశెనగ వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల తెగుళ్ల నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి ప్యాకేజింగ్ మెటీరియల్లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంటగదికి వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్కు చేరే అంతవరకు తగిన పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.
1: వేరుశెనగ ఉత్పత్తుల రెట్టింపు ఆదాయం ఎలా పొందవచ్చో వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

0: ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. అమ్మాయి మనసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, ఆత్రేయ రచన, నాగన్ నాగేంద్ర సంగీతం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

చదువుతున్నది త్వరగా హుషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో పూజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7 G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులనుద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జైట్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ

0: ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతుందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఇక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ, 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా, మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ, బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ, ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవాశే సమృద్ధి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ, యువతను పొగాకు, నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచి

అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూ ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: నేటి వ్యవసాయదారుల కార్యక్రమంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం వివరాల గురించి తెలుసుకుంటారు.
1: చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం ఏ విధంగా ఉంటుందంటే, చేపల పెంపకం అధిక సాంద్రతలో చేపట్టడం వలన మరియు యాజమాన్యం లోపం వలన కాలుష్యానికి గురై చేపలు వ్యాధిగ్రస్తులవుతూ ఉంటాయి. వ్యాధుల నిరోధకానికి అనేక రకాల మందులు వాడుతున్నారు. ఫలితంగా అనేక సందర్భాలలో వ్యాధులు తగ్గకపోగా సూక్ష్మజీవులు వ్యాధి నిరోధకత పెంచుకునేటం వల్ల వ్యాధులు మరింత ప్రబలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ మేలు అన్న సూక్తి అనుసరించి వ్యాధి నిరోధకానికి ఈ మధ్యకాలంలో అనేక ప్రోబయోటిక్స్ అందుబాటులోకి వచ్చాయి. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? ఈ పదము 1974 పార్కర్ అణు శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. ఇతని సూత్రం ప్రకారం ప్రోబయోటిక్స్ అనేవి జీవులు మరియు పదార్థాలు. ఇవి ప్రేగుల్లోని సూక్ష్మజీవుల సమస్థితిని కాపాడతాయి. తరువాత కాలంలో మిత్రత్వ లాభదాయకరమైన లేదా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలుగా ఈ ప్రోబయోటిక్స్ ని పేర్కొనడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రోబయోటిక్స్ వినియోగం ఆక్వాకల్చర్లో బాగా పెరిగిపోయింది. ప్రోబయోటిక్స్ అనేవి ఒక రకమైన సహాయకారక లాభదాయక బ్యాక్టీరియా జీవులు. ఇటీవల కాలంలో ఈ ప్రోబయోటిక్స్ వాడకం ఆక్వారంగంలో విరివిగా సాగుతోంది. వీటి వల్ల చెరువుల నేల నీరు నాణ్యత పెరగడమే కాకుండా హానికర బ్యాక్టీరియా ప్రభావం తగ్గించబడుతోంది. అంతేకాకుండా చేపల జీర్ణక్రియ, పోషణ శక్తి, వ్యాధి నిరోధకత పెంచబడుతోంది. ప్రోబయోటిక్స్ వల్ల ఆక్వా చెరువులో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. అవి: వీటి వల్ల హానికర బ్యాక్టీరియా వృద్ధి ప్రభావం తగ్గించబడుతోంది, చేపలకు కావలసిన పోషకాలు సరఫరా చేయబడి పెరుగుదల బాగుంటోంది, జీవులకు కావలసిన ఎంజైమ్స్ లభ్యమై జీర్ణశక్తి వృద్ధి చెందుతోంది, చెరువు అడుగున గల వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం జరిగి నీటి నాణ్యత పెరుగుతోంది, విషవాయువుల గాఢత గణనీయంగా తగ్గించబడుతోంది. ప్రోబయోటిక్స్ రెండు రకాలుగా లభిస్తూ ఉంటాయి. అవి ఫాండ్ ప్రోబయోటిక్స్, వీటిని చెరువు నేల లేదా నీటికి ఇస్తారు.

ఉదాహరణకు నైట్రోమోనాస్, నైట్రోబాక్టర్, బాసిల్లస్ ఇలాంటివి. ఇక ఫీడ్ ప్రోబయోటిక్స్, ఇవి మేద ద్వారా ఇచ్చేవి. ఉదాహరణకు లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకస్, సకరోమైసిన్. ఇవి ప్రోబయోటిక్స్. చెరువు అడుగును శుభ్రం చేయడానికి వాడే ప్రోబయోటిక్స్ ని బయో రీమిడియేటర్లు అంటారు. వీటిని చెరువులో ఉత్పన్నం కాబడే విషవాయువులైన అమోనియా, నైట్రేట్, హైడ్రోజన్, సల్ఫర్ మొదలగు వాటిని హరింపజేయడానికి వాడతారు. ఈ ప్రోబయోటిక్స్ ఇసుకలో కలిపిగాని, నీటితో కలిపిగాని చెరువులో వెదజల్లుతారు. ఫలితంగా లాభదాయక బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెంది చెరువు అడుగు శుభ్రపడుతోంది. ప్రోబయోటిక్స్ వాడిన 2-3 రోజుల తరువాతనే వాటి యొక్క ఫలితం కనిపిస్తోంది. ఫీడ్తో పాటు కలిపి ఇవ్వడం వలన చేపల్లో పెరుగుదల గణనీయంగా పెరిగిందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి రైతులు ఆక్వాకల్చర్లో ప్రోబయోటిక్స్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ప్రోబయోటిక్స్ లభ్యమవుతున్నాయి. అయితే వాటి సామర్థ్యం ఎంతవరకు అన్న విషయం ప్రశ్నార్థకం. వీటిని వాడవలసిన మోతాదులు ఆయా కంపెనీలు సరఫరా చేసే ప్రోబయోటిక్స్ డబ్బాలు ప్యాకెట్ల మీద ఉంటాయి. ఏది మంచి ప్రోబయోటిక్ అనేది రైతుల అనుభవాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ప్రోబయోటిక్స్ వాడిన వెంటనే శానిటైజర్లు చెరువులో వాడకూడదు. ఇప్పుడు చేపల పెంపకంలో అవసరమయ్యే పనిముట్ల గురించి కూడా తెలుసుకుందాం. పనిముట్లు ఎంతో అవసరం దేనికైనా, ఇక చేపల పెంపకంలో మరీ అవసరం ఈ పనిముట్లు. వ్యవసాయంలోనైనా, జలసాయం అంటే చేపల పెంపకంలోనైనా అధిక దిగుబడులు సాధించాలంటే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మంచి యాజమాన్య పద్ధతులను పాటించడమే సరైన మార్గం. చేపల పెంపకం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. దిగుబడుల్లో ఎంతో వ్యత్యాసం కూడా ఉంటోంది. ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెలంగాణ, కోస్తా జిల్లాల్లో అధిక దిగుబడులు సాధిస్తుంటే మిగతా జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు. ఇందుకు కారణం అక్కడి రైతులు అవలంబిస్తున్న మంచి యాజమాన్య పద్ధతులు. పెంపకంలో వినియోగపడే వివిధ పనిముట్లు, అందులో ముఖ్యమైనవి రేకు పడవ. చేపల పెంపకంలో రేకు పడవ అతి ముఖ్యమైన మరియు మొదటి సాధనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేపల పెంపక సమయంలో చెరువు అంతటా తిరిగి చూడడానికి, ట్రయల్ నెట్టింగ్ వేయటానికి, నీటి మందాన్ని తెలుసుకోవడానికి, చెరువులో ఎరువులు రసాయనాలు చల్లడానికి ఇది ఎంతగానో దోహదపడుతోంది. అంతేకాకుండా చెరువులో చేపలకు మేత, దానా సంచులను మోసుకెళ్లడానికి, దానా సంచులను నీటిలో పాతిన కర్రలను లేదా వేలాడదీసిన వైరుకు కట్టడానికి కూడా ఈ రేకు పడవ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ పడవను జీఐ షీట్తో తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టకుండా నీటిలో ఎక్కువ కాలం మన్నుతోంది. వివిధ సైజుల్లో వీటిని తయారు చేస్తుంటారు. మీడియం సైజులో తయారు చేసుకోవడం అన్ని విధాలా మంచిది. మరొకటి సెచి డిస్క్, అంటే చెరువు నీటి మందాన్ని తెలుసుకోవడానికి సెచి డిస్క్ ఉపయోగపడుతోంది. దీనిని మత్స్యకారులే తయారు చేసుకోవచ్చు. 1 ఫీట్ వ్యాసం గల గుండ్రటి చెక్కను తీసుకుని పొడవైన కర్రబద్దను మధ్య భాగం నుంచి నిలువుగా అమర్చుకోవాలి. దీనికి 100 సెంటీమీటర్ల రీడింగ్స్ గల స్కేలును బిగించుకోవాలి. గుండ్రటి చెక్కకు మాత్రం నలుపు తెలుపు రంగుల పట్టీలను పెయింట్తో వేసుకోవాలి. సెచి డిస్క్ను నెమ్మదిగా స్కేలును పట్టుకుని గుండ్రటి చక్రాన్ని చెరువు నీటిలోకి ముంచుతూ పోవాలి. చక్రానికి ఉన్న నలుపు తెలుపు పట్టీలను కనిపించి కనిపించనంత వరకు ముంచాలి. అప్పుడు స్కేలుపై నీటి లోతును గుర్తించుకోవాలి. చెరువు నీటిలో పారదర్శకత 30 నుండి 40 సెంటీమీటర్ల మధ్య ఉంటే మంచిది. ఇది మరీ ఎక్కువైనా తక్కువైనా అంత లాభదాయకం కాదు. అందువల్ల అందుకు తగిన యాజమాన్యాన్ని కూడా చేపట్టాలి. విసురు వల, దీన్నే చేతి వల అంటారు. చేపల పెంపక కాలం ట్రయల్ నెట్టింగ్ చేసి చేపల పెరుగుదలను గమనించడానికి విసురు వల ఎంతగానో ఉపయోగపడుతోంది. అలాగే ట్రయల్ నెట్టింగ్ చేసిన చేపలను త్రాసులో ఎగిరి పడకుండా బరువు చూడడానికి చేతి వల పనికొస్తోంది. ఈ 2 వలలను రైతులే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో రెడీమేడ్గా కూడా లభిస్తాయి. మరొకటి భూతద్దం. ట్రయల్ నెట్టింగ్ చేసిన చేపల శరీరంపైన, వాజలపైన, మొప్పల గిల్స్పైన ఉండే వ్యాధికారక చిన్న చిన్న పరాన్న జీవులను పరిశీలించడానికి భూతద్దం ఉపయోగపడుతోంది. ఇది కూడా మార్కెట్లో చౌకగా దొరుకుతోంది. మరొకటి త్రాసు. చేపల పెరుగుదల బరువును ఎప్పటికప్పుడు చెరువు దగ్గరే తెలుసుకోవడానికి త్రాసు ఉపయోగపడుతోంది. అలాగే రసాయనాలు, మేత, దానా దినుసుల మోతాదును నిర్ణయించుకోవడానికి కూడా ఇది పనికొస్తోంది. ఇది కూడా మార్కెట్లో లభిస్తోంది. ప్లాంక్టాన్ నెట్. చెరువు నీటిలో ఉండే చేపల సహజ ఆహారమైన ప్లవకాల లభ్యతను తెలుసుకోవడానికి వినియోగించే పనిముట్టు

0: అంటే ఈ ప్లాంక్టాన్ నెట్. దీనిని రైతులే తయారు చేసుకోవచ్చు. సుమారుగా 1 ఫీట్ వ్యాసం గల స్టీల్ రింగ్ను హ్యాండిల్తో పాటు వెల్డింగ్ చేయించుకోవాలి. దీనికి కోన్ లేదా గరాటు ఆకృతిలో అతి సన్నటి మెష్ గార్ఫిట్ గుడ్డను కుట్టాలి. దీని చివరిలో 10 మిల్లీలీటర్ల టెస్ట్ ట్యూబ్ను కట్టాలి. దీని ద్వారా చెరువులోని నీటిని వడపోస్తే అందులోని ప్లాంక్టాన్లు టెస్ట్ ట్యూబ్లోకి చేరతాయి. దీని ద్వారా నీటిలోని ప్లాంక్టాన్ల స్థాయిని తెలుసుకోవచ్చు. ప్లాస్టిక్ టబ్స్, బకెట్లు కూడా ఎంతో అవసరం. ట్రయల్ నెట్టింగ్ ద్వారా పట్టిన చేపలను వీటిలో పెట్టి పరిశీలించాలి. రసాయనాలను కలుపుకోవడానికి కూడా ఇవి ఎంతగానో పనికి వస్తాయి. మరొకటి థర్మామీటర్. చెరువు నీటి ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా థర్మామీటర్తో తెలుసుకోవచ్చు. చేపల యొక్క జీవన క్రియలు చెరువు నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. థర్మామీటర్ కూడా మార్కెట్లో చౌకగా దొరికే పరికరం. సరిగా పనిచేస్తున్నదో లేదో చూసి కొనుగోలు చేయాలి. మరొకటి నమోదు రిజిస్టర్. చేపల పెంపకంలో చివరిది మరియు ఎంతో ముఖ్యమైనది చేపల నమోదు రిజిస్టర్. ఎందుకంటే చెరువు తయారీ నుంచి చేప పిల్లలు వేసి చేపలు పట్టి మార్కెటింగ్ చేసే వరకు కూడా ఈ రిజిస్టర్ ఉపయోగపడుతోంది. ఇందులో వదిలిన చేప పిల్లల సంఖ్య, రకాలు, వేసిన తేదీని వ్రాసుకుని ఉండాలి. అలాగే ట్రయల్ నెట్టింగ్ చేసిన తేదీలు, చేపల బరువు, పెరుగుదల, ఆరోగ్యం గురించి కూడా నమోదు చేయాలి. అంతేకాకుండా నీటి గుణాలు, ఆహార లభ్యత, కృత్రిమ ఆహారం వాడకం, మోతాదు ఇలాంటి విషయాల గురించి కూడా వివరంగా విడివిడిగా పేజీల్లో రాసుకోవాలి. ఇది రైతు మార్గదర్శిగా పనిచేస్తోంది. కాబట్టి చేపల పెంపకందారులు ఈ పనిముట్లను విధిగా సమకూర్చుకుని చేపల పెంపకంలో వినియోగించుకుంటే ఎంతో లాభదాయకంగా కూడా ఉంటోంది. విలువ పెంచే చేప ఉత్పత్తుల తయారీ అంటే చేపల పెంపకమే కాదు, వాటి విలువను, మన ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే ఉత్పత్తులు తయారీ చేసి అమ్ముకున్నట్లయితే మంచి ఆదాయం లభిస్తోంది.
1: మీరింతవరకు చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం వివరాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయం వినండి.

జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాలీ హౌజ్లలో జర్బారా పూల సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. పాలీ హౌజ్లలో వ్యాపార సరళిలో పండించే కట్ ఫ్లవర్స్ లో గులాబీ, చామంతి, కార్నేషన్ల తర్వాత చెప్పుకోదగ్గ పూలు జర్బారా. ఈ పూలు సంవత్సరం పొడవునా లభ్యమవడమే కాక ఉత్సవాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో మిగతా పూల కన్నా ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాయి. ఈ పూల పంటను సాగు చేసే రైతులు 1.5 సంవత్సరంలోనే తాము పెట్టిన పెట్టుబడిని వెనుకకు తీసుకునే వీలుండటమే కాకుండా వాతావరణంలో త్వర త్వరగా వచ్చే మార్పులను ఇవి బాగా తట్టుకుంటాయి కూడా. మన తెలంగాణ రాష్టంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో రైతులు ఎక్కువగా జర్బారా సాగు చేస్తున్నారు. పాలీ హౌజ్లలో పూల సాగుకు పాటించవలసిన పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జర్బారా సాగులో రైతులు ముందుగా పాలీ హౌజ్లు నిర్మించడానికి బాగా గాలి వెలుతురు లభించే ప్రదేశాలు, మురుగునీరు ఇంకే స్వభావం గల తేలికపాటి గరప నేలలను ఎంపిక చేసుకోవాలి. నల్ల నేలలు, రాతి నేలలు పనికిరావు. పాలీ హౌజ్లు ఏ దిశలోనైనా నిర్మించుకోవచ్చు, కానీ ఎక్కువ విస్తీర్ణంలో పాలీ హౌజ్ నిర్మించుకోదలిచిన రైతులు ఉత్తరం నుంచి దక్షిణ దిశలో నిర్మించుకుని ఈశాన్యంలో దారి ఏర్పరచుకుంటే గాలి వెలుతురు ప్రతి మొక్కకు సులభంగా లభిస్తుంది. ఇక బెడ్ల తయారీ విషయానికి వస్తే ముందుగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 సార్లు కలియదున్నిన తర్వాత బెడ్లను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బెడ్స్ ను ఉత్తరం నుంచి దక్షిణం వైపు గాని, తూర్పు నుంచి పడమర దిశలో గాని ఏర్పాటు చేసుకోవాలి. బెడ్స్ ను 60 నుంచి 70 సెంటీమీటర్ల వెడల్పు, 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు, 2 బెడ్స్ మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల ఖాళీగా దారి ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి. బెడ్స్ తయారీకి ముందుగా 560 చదరపు మీటర్ల పాలీ హౌజ్ లో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బెడ్ పై వెదచల్లి బెడ్స్ లో కలపాలి. మొక్క నాటడానికి ముందు బెడ్స్ తయారీ చివరి దశలో 1 చదరపు మీటర్ పొడుగు బెడ్స్ కు నత్రజని, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎరువులను 3:1:1 నిష్పత్తిలో 150 గ్రాముల మిశ్రమాన్ని వేసి 15 సెంటీమీటర్ల లోతు వరకు బెడ్స్ లో కలియబెట్టాలి. చివరిగా 3 నుంచి 5 సెంటీమీటర్ల కోకో పిట్ ను పరిచి బెడ్లకు నీరు ఇవ్వాలి. ఇక మొక్కల ఎంపిక విషయానికి వస్తే మన దేశంలో ముఖ్యంగా జర్బారా మొక్కలను కుమార్ ఫ్లోరిస్ట్ పూణే, B&B పూణే, రైజ్ అండ్ షైన్ పూణే, స్పిక్ కోయంబత్తూరు, ఫ్లోరెన్స్ ఫ్లోరా బెంగళూరు వారు సరఫరా చేస్తున్నారు. ఈ పేర్కొన్న మొక్క సరఫరాదారులు వారు సరఫరా చేసే రకాలలో కొన్ని రకాలు మాత్రం మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంచి దిగుబడినిస్తూ ఉన్నాయి. అందువలన ఔత్సాహిక రైతులు కొత్త కొత్త రకాలను ఎంచుకునే కంటే మన రాష్ట్రంలో ప్రస్తుతం సాగులో ఉన్న రకాలను ఎన్నుకుంటే దిగుబడుల్లో లోటుపాట్లు తక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా సాగు చేసే రైతు 4 నుంచి 5 రంగుల రకాల్ని మాత్రమే ఎన్నుకుంటే బాగుంటుంది. వీటిలో మధ్యస్థ సైజు పూలు ఎరుపు, పసుపు, ఆరెంజ్, పింక్, వైట్, పర్పుల్ రకాలకు

విపణిలో మంచి గిరాకీ ఉంది. 560 చదరపు మీటర్ల పాలీ హౌజ్ లో నాటడానికి 3000 మొక్కలు అవసరమవుతాయి. మొక్కలు నాటే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలు నాటిన తర్వాత 45 నుంచి 60 రోజుల్లో మొక్కలు పూతకు వస్తాయి. జర్బారాను ఆగస్టు నుంచి నాటుకోవచ్చు. మార్కెట్ డిమాండ్ ఉన్న సమయానికి పూలు కోతకు వచ్చే విధంగా, అంటే మార్కెట్ డిమాండ్ కు 60 రోజుల ముందుగా మొక్కలు నాటితే మొదటి కోతలోనే రైతు మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటడానికి ముదురు రంగు రకాలను, వెలుతురు ఎక్కువగా ఉండే తూర్పు నుంచి పడమర వైపు తేలికపాటి రంగు రకాలను పాలీహౌజ్ మధ్యలో ఉండేటట్టుగా నాటుకోవాలి. మొక్కలను ఇరువైపులా 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో త్రిభుజాకారంలో 2 సాళ్లలో ముందుగా చేసిన రంధ్రాలలో నాటుకోవాలి. మొక్క మొగిని మట్టిలోనికి పోకుండా జాగ్రత్త వహించాలి. మొక్క మొగిని మట్టిలోనికి లోతుగా నాటితే మొగి కుళ్లి అధిక శాతంలో మొక్కలు చనిపోతాయి. మొక్కలు నాటిన వెంటనే 2 నుంచి 3 వారాలు శిలీంద్ర నాశిని మందులను మొక్కకు 50 మిల్లీలీటర్ల చొప్పున ఈ విధంగా, అంటే మొక్క నాటిన వెంటనే బెనోమిల్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, మొక్క నాటిన 3వ రోజు హ్యూమిక్ యాసిడ్ 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, మొక్క నాటిన 6వ రోజు కాటాన్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, మొక్క నాటిన 12వ రోజు బెనోమిల్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, మొక్క నాటిన 18వ రోజు హ్యూమిక్ యాసిడ్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, మొక్క నాటిన 25వ రోజు మెటలాక్సిల్ 0.5 గ్రాములు ప్రతి లీటర్ నీటి చొప్పున పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన తర్వాత పాలీహౌజ్లలో గాలిలో తేమ 65 నుంచి 70 ఉండాలి. పాలీహౌజ్ పైభాగాన ఉన్న హెడ్ నెట్లను 30 రోజుల వరకు పగలు మూసి ఉంచాలి. ఇప్పుడు పాలీహౌజ్లలో వాతావరణం ఏ విధంగా ఉంచాలంటే, పాలీహౌజ్లలో ఉష్ణోగ్రత గాలిలో తేమ నియంత్రించడం వలన మొక్క పెరుగుదలలో ఎక్కువ మార్పులు రాకుండా పూల దిగుబడి అధికంగా ఉంటుంది. గాలిలో తేమ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అతి తక్కువగాను, ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాలలో పాలీహౌజ్లలో వాతావరణ నియంత్రణలో కొన్ని ప్రత్యేక శ్రద్ధలు పాటించాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా పాటించిన మంచి ఫలితాలను మనం పొందవచ్చు. ఒకవేళ పాలీహౌజ్లలో ఉష్ణోగ్రతలను నియంత్రించటం వీలు కాని పక్షంలో పూమొగ్గలను తుంచివేయడం వలన మొక్కలను వేసవిలో కాపాడుకోవచ్చు. వేసవిలో పొడి వాతావరణ పరిస్థితులలో రసం పీల్చే తామర పురుగులు, ఎర్రనల్లి ఆశించి మొక్కలు బలహీనమవుతూ ఉంటాయి. శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో పూల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంచడానికి పై భాగాన ఉన్న షేడ్ నెట్స్ ప్రక్కల ఉన్న పాలీఫిలింలను సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మూసి ఉంచితే రాత్రి ఉష్ణోగ్రతల్లో త్వర త్వరగా వచ్చే మార్పులను మనం నివారించవచ్చు. ఇక పాలీహౌజ్లలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, మొక్కలు నాటిన 15 నుంచి 20 రోజుల వరకు లేదా మొక్కలో పెరుగుదల కనిపించే వరకు నీటిని రోజ్ క్యాన్ ద్వారా మొక్క మొదటి భాగంలో అందించాలి. తరువాత డ్రిప్ ద్వారా నీరు ఇస్తూ ఉండాలి. ఇన్లైన్ డ్రిప్ పద్ధతి కన్నా ప్రతి మొక్కకు ఒక డ్రిప్పర్ అమర్చితే మంచి ఫలితం ఉంటుంది. మొక్క పెరుగుదల పూల దిగుబడిని అనుసరించి రోజుకు 700 నుంచి 1000 లీటర్ల నీరు 3000 మొక్కలకు అవసరమవుతూ ఉంటుంది. వేసవిలో ఎక్కువగాను శీతాకాలంలో తక్కువగాను నీటి వినియోగం ఉంటుంది. ఎరువులు వాటి వినియోగ విషయానికి వస్తే ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను ఇవ్వాల్సి ఉంటుంది. జర్బారా మొక్కలు నాటిన 60 రోజుల నుంచి పూల దిగుబడినిస్తాయి. కాబట్టి మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం ఎరువులు అన్ని వేళలా మొక్క పెరుగుదలను అనుసరించి 3:2:3:1:1 నిష్పత్తిలో శాకీయంగా పెరిగేటప్పుడు, ఎక్కువ పూత దశలో ఉన్నప్పుడు 1:1:3:1:2 నిష్పత్తిలో ఎరువులను అందించాలి. ఈ ఎరువులను ఎక్కువగా మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ 19:19:19, కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం నైట్రేట్ రూపంలో ఇవ్వాలి. ఈ ఎరువులను వారంలో 4 నుంచి 5 రోజులకు విభజించి ఇవ్వాలి. వారంలో 2 రోజులు ఉత్తనీరు ఇచ్చి బెడ్స్ లో ఎరువుల అవశేషాలు మిగలకుండా చేయాలి. పిహెచ్ ఈసీలలో ఎటువంటి మార్పు లేకుండా చూసుకోవాలి. అంతర కృషి విషయానికి వస్తే, మొక్కలు నాటిన తర్వాత 1 వారం రోజుల్లోనే కొత్త చిగురు వచ్చి ఏపుగా పెరుగుతాయి. మొక్కలు నాటిన 3 వారాల తర్వాత మొక్క కదలకుండా బెడ్ మీద ఉన్న మట్టిని

0: గుల్లగా చేయాలి. ఇలా చేయటం వలన వేర్లకు గాలి అంది నలువైపులా వ్యాపిస్తాయి. దీనికోసం మొక్కలు పాలీహౌజ్ లో ఉన్నంత కాలం 30 రోజులకు ఒకసారి బెడ్లపై మట్టి 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు కలుపుతూ ఉండాలి. మొక్క పెరుగుతున్నప్పుడు క్రింద ఉన్న ఆకులు పండుబారటం లేదా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆకులు వాడిన వెంటనే ఆకు తొడిమను వదిలిపెట్టి పత్రాల్ని మాత్రం కత్తిరిస్తూ తీయాలి. కొద్ది రోజులకు ఆకు కాడ కూడా వాడిపోతుంది. ఆ ఎండిన వాటిని కూడా తొలగిస్తూ ఉండాలి. జర్బారా మొక్కకు ఏ సమయంలోనైనా 16 నుంచి 22 మంచి ఆరోగ్యంగా ఉన్న ఆకులు ఉంచి ముదిరిన పండుబారిన ఆకులను కింది నుంచి ఆకు సగభాగం వరకు కత్తిరించి తీస్తూ ఉండాలి. తర్వాత ఆ ఆకులు పండిన తర్వాత తీసివేయాలి. అధిక నత్రజని ఎరువులు ఇచ్చినప్పుడు ఆకులు బాగా వెడల్పుగా పెరిగి పూమొగ్గలు పైకి రాకుండా క్రిందికి నొక్కి ఉంచుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఆకులను పక్కకు వంచి పూలకాడలను పైకి పెరిగే విధంగా చేయాలి. ఆకులు తీసివేసేటప్పుడు గట్టిగా లాగకూడదు. ఒకవేళ లాగితే ముక కాని పిలకలు కాని ఊడివచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో మొక్కల పెరుగుదల తగ్గుతూ ఉంటుంది. ఆకులు త్వర త్వరగా పండుబారుతూ ఉంటాయి. అందువలన ఉష్ణోగ్రతలు ఎక్కువగాను గాలిలో తేమ శాతం తక్కువగాను ఉన్న ప్రదేశాలలో వేసవిలో ఆకులను తీయరాదు. పండిన ఆకులు మాత్రం తీయవచ్చు. మొక్కలు నాటిన ప్రతి 6 నెలలకు ఒకసారి సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్, జీవన ఎరువులైన ట్రైకోడర్మీ విరిడి, PSBలను బెడ్స్ పై వేసుకుని కలుపుతూ ఉండాలి. ఇలా సంవత్సరానికి 2 సార్లు సేంద్రియ ఎరువులను ఇవ్వటం వలన మొక్క జీవిత కాలాన్ని మనం పెంచవచ్చు. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు పూల కాడలు పక్కకు వాలే అవకాశం ఉంది. పూల కాడలు నిటారుగా పెరగటానికి వీలుగా బెడ్ ప్రక్కన కర్రలు పాతి మెత్తటి దారాన్ని బెడ్ కు ఇరువైపులా 0.75 మీటర్లు ఎత్తులో కడితే పూలు ఈ దారంపై వాలి ఎటువంటి నష్టం మొక్కకు జరగదు. పూల నాణ్యత కూడా బాగా ఉంటుంది. వేసవి కాలంలో మొక్కలు కాల్షియం ను తీసుకోకపోవడం వలన పూత కాడలు బోలుగా ఉండి నిలబడవు. అందువలన నత్రజని ఇవ్వటం తగ్గించి కాల్షియం ఇచ్చే మోతాదును 2 దఫాలుగా ఇస్తూ ఉష్ణోగ్రతను నియంత్రిస్తే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో మొక్కలపై నీరు చిమ్మితే అప్పుడు ఆకులపై లవణ సాంద్రత పెరిగి తద్వారా ఆకులు మాడిపోతాయి. అందువలన బెడ్స్ పైన పక్కన కాలిబాటలో నీరు చిమ్మి ఉష్ణోగ్రతలు తగ్గించాలి కాని మొక్కలను ఏమాత్రం తడపవద్దు. వేసవిలో మొక్కలను కాపాడుకోవటానికి 13.045 మందును ఎక్కువగా వినియోగించాలి. ఇక పూల కోత విషయానికి వస్తే మొక్కలు నాటిన 30 రోజులకు పిలకలు బాగా వృద్ధి చెందిన తర్వాత మొక్కలను పూల కోసం వదలాలి. లేదా మొక్కలు 15 నుంచి 20 ఆకులు వచ్చిన తర్వాత పూమొగ్గలు పెరగటానికి అవకాశం కల్పించి ఆకులు లేని చోట మొక్కల్లో పూమొగ్గల్ని తుంచేస్తూ ఉండాలి. ఇప్పుడు సూచించిన ఈ యాజమాన్య పద్ధతులను పాటించి సంవత్సరం పొడవునా పూలు పూసేలా మనం చేయవచ్చు. వాతావరణంలో మార్పులు, చీడపీడలు ఉన్నప్పుడు దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. పూలు సాయంత్రం కాని ఉదయం కాని పువ్వు మధ్య భాగంలో అన్ని పూరెక్కలు విచ్చుకున్న వాటిని మాత్రమే కోస్తూ ఉండాలి. జర్బారా పూలు కోసిన తర్వాత కొత్తగా అవి విచ్చుకోవు. పూలను కాడతో సహా పట్టుకుని ఒక పక్కకు వంచితే పూల కాడలు విరిగిపోతాయి. ఈ పూలను వెంటనే నీరు ఉన్న బకెట్ లో ఉంచుకోవాలి. లేకపోతే ఈ పూలు త్వరగా వాడిపోయే అవకాశం ఉంది. కోసిన పూలను 4x4 సెంటీమీటర్లు ఉన్న ప్లాస్టిక్ కవర్ లో ఒక పువ్వు తలను మాత్రం ముంచి పూల కాడలను మెతగా ఉన్న రబ్బరు బ్యాండ్స్ తో కట్టాలి. ఒక కట్టకు 10 పూలు ఒకే రంగు లేదా రకానికి చెందినవి మాత్రమే ఉంచాలి. మార్కెట్ కు తరలించే వరకు వీటిని నీటి నుంచి వేరు చేయరాదు. ఇక దిగుబడి విషయానికి వస్తే మొక్కలు నాటిన 3 నెలల తర్వాత ప్రతి 500 చదరపు మీటర్ల పాలీహౌజ్ నుంచి రోజుకు 250 నుంచి 300 పూలను మనం కోయవచ్చు. సాలీనా ఈ పూల దిగుబడి 85 నుంచి 90 వేల పూలను మనం దిగుబడిగా పొందవచ్చు. మీరింతవరకు పాలీహౌజ్ లలో జర్బారా పూల సాగు వివరాల గురించి తెలుసుకున్నారు.
1: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: आकाशवाणी వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జెన్నినెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా టైర్ 2, టైర్ 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ టైర్ 2, టైర్ 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి టీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి.

0: ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనెసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మెయిటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది, మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా

0: సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళ గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పీఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మెయిటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెన్సిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము. సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మెయిటీ జెనసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేయాలి.

0: చెప్పేసి. సో ఒక స్టేజ్లకి వాళ్ళకి తీసుకొని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము.

0: డాక్టర్ జహరుల్లా గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా అంకుశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి ఖన్నాపాసి బాలపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత అనిత బబిత చాపెల్ భానురాజ్ రాజ్ మీనాకుమారి అమిత్ ఖన్నా రాహుల్ ఖన్నా రాధాపాసి బోబాపాసి రోహిత్ రోషిణి ఉమా పార్వతీబాయి చోటాపుర్పాసి ప్రవీణ్ సుందర్రాజ్ జగన్మాత మరియు వీరితర కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి పాట గృహప్రవేశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన పాటను మా కోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారుబైన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావులు రామ్మూర్తి, స్వరూపరాణి, పెద్దబైన సుధాకర్, లలిత, నరేష్, హర్షిత, జోషిత్, అర్జున్, బాదావత్ లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, సత్తి వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

కార్యక్రమంలో తొలాది పాటను అందించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, కళ్యాణ చక్రవర్తి, కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్, రజిత పెంటయ్య, కిషోర్, రాములు, శ్రీనివాస్ యాదవ్ వీరందరూ

0: అని సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో తురాతి పాటను అందించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకల్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, అక్రు వీరందరూ కోరుతున్న పాట వేణు రైనారెడ్డి గారు అనిపించిన పాట చిత్రం సారొచ్చారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989
1: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట చిత్రం వేటగాడు. ఈ చిత్రం నుండి పాటను నుంచి మనం కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరి వీరి మిత్ర బృందం వీరందరి కోసం వేటగాడు చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంద్ల నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: క్షేత్రంలో ప్రతిపట్టును అందించమని కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరూ కోరుతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాట చిత్రం చిన్నరాయుడు. ఈ చిత్రం నుండి ఈ పాట.
1: పరుగు దిష్టి, నలుగు దిష్టి, పరుగు దిష్టి, మనిషి దిష్టి, మారు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కిన్నెలహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా సూపర్ చిత్రం నుండి పాటను అందించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీ బస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

ఎన్ఆర్ లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఉంటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఉంటారు. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఆర్య పద్మనాభరావు సమర్పించే సుభాషితం 6:35 రైతు సంవత్సరంలో పాశుగ్రాస పంటల ప్రాముఖ్యత, 7:15 స్వర్గం కావాలా నరకం కావాలా రూపకం, 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, 8:30 ఉద్యోగమాని విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, రేపు ఉదయం 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజా సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం, 11:00 దాసరిది నీవు మళ్ళీ పుట్టాలి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం 11 గంటలకు దాసరిది నీవు మళ్ళీ పుట్టాలి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 2వ ప్రసారంలో 12 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం, 12 గంటల 40 నిమిషాలకు తిరిగి 4 గంటలకు సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 2:30 తిరిగి సాయంత్రం 7:45 కిన్నెరలహరి, 5:30 జానపద గేయాలు. 3వ ప్రసారంలో సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత ఎగుమతులు రూపకం, 9:30 ఆపాత ముద్రగీతాల కార్యక్రమం మధురిమ, 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 45 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.